ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 5వ రోజు, ఆంగ్ల సంవత్సరం 2026, జూన్ నెల 24వ తేదీ, బుధవారం. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తున్నది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీరామ షోడశోపచార స్తవం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి బి లక్ష్మి.
1: మనిషి పట్ల ధ్యాస నిశ్చలత్వాన్ని ఇస్తుంది. నిశ్చలత్వము చివరికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. గాజుకుప్పలో దీపకెళకలాగా నిశ్చల మనస్కుడు దేనికి వెరవడు. మనోనిగ్రహముతో దృఢచిత్తులై ఉంటారు. ఆకర్షణలకు పొంగిపోరు, కష్టాలకు కుంగిపోరు. నిగ్రహము కోల్పోతే దుఃఖం వస్తుంది, ఏ పని చెయ్యలేరు. స్థిరచిత్తం ఉంటే దుఃఖ సముద్రం నుంచి ఈదుకుంటూ గట్టుకు చేరవచ్చు. కష్టాలను ఎదుర్కొనలేని వారికి పనిలో సామర్థ్యం నశిస్తుంది, మనస్సు స్వాధీనం తప్పుతుంది. గాలి వేగానికి చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. గాలివానలో చెట్టు పైన ఉన్న కాకి తాను నిలబడటానికి నిలదొక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. రెక్కలు అల్లార్చి మాటి మాటికి పైకెగురుతుంది. గాలి తాకిడి తగ్గగానే

అదే కొమ్మపై కాలు ఆనించి నిశ్చింతగా నిలుచుంటుంది. కొంచెం కష్టం కలిగినా విలవిల్లాడిపోతూ బాధపడిపోయే వారికి ఈ కాకి చాకచక్యత ఒక పాఠం. కష్టాల నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అవి మనకంటే వేగంగా పరిగెత్తి తిరిగి మనకే ఎదురవుతాయి. వివేకానంద స్వామి ఒకసారి వారణాసిలో కొంతకాలం ఉన్నారు. ఒకరోజు దుర్గా ఆలయానికి వెళ్లి వస్తుండగా పొగరుబోతు కోతుల గుంపు స్వామి వెంట పడింది. వాటి అరుపులకు స్వామి వేగంగా పరిగెత్తారు. ఎదురుగా వచ్చిన సన్యాసి స్వామిని చూశాడు. స్వామి, పరిగెత్తవద్దు, ఎదురు తిరిగి బెదిరించండి అన్నాడు. వెంటనే వివేకానందుడు వెనక్కి తిరిగి వాటిని ఎదిరించాడు. కోతులు ఆయన గంభీర స్వరాన్ని వినగానే వెనక్కి తగ్గి వెళ్లిపోయాట. మనం భయపడుతూ ఉంటే కష్టాలు కోతి గుంపులా మనల్ని భయపడతాయి, భయాన్ని వదిలితే సమస్యలు తీరుతాయి అని స్వామి తన ప్రసంగాల్లో భయం నుంచి విముక్తి చెందిన వారికే ముక్తి లభిస్తుందని ప్రబోధించేవారు. జీవితము చాలా చిన్నది, దానిని ఆస్వాదించేవారు ఎప్పుడూ భయపడరు. చివరి వరకు వారు జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఒక మొక్క పువ్వులు పూయటానికి మొలకెత్తుతుంది, పళ్లను విపరీతంగా ఇస్తుంది, విత్తనాలు వెదజల్లటానికి సిద్ధపడుతుంది. అది దాని కర్తవ్యం. మొక్క పుట్టినది మొదలు ఆకులు తెంపేవారు, కొమ్మలు కత్తిరించేవారు, కాండాన్ని కత్తిరించేవారు, ఎవరెన్ని చేసినా ఆ మొక్క

0: స్వామి వేగంగా పరిగెత్తారు. ఎదురుగా వచ్చిన సన్యాసి స్వామిని చూశాడు. స్వామి పరిగెత్తవద్దు, ఎదురు తిరిగి బెదిరించండి అన్నాడు. వెంటనే వివేకానందుడు వెనక్కి తిరిగి వాటిని ఎదిరించాడు. కోతులు ఆయన గంభీర స్వరాన్ని వినగానే వెనక్కి తగ్గి వెళ్లిపోయాట. మనం భయపడుతూ ఉంటే కష్టాలు కోతి గుంపులా మనల్ని భయపెడతాయి, భయాన్ని వదిలితే సమస్యలు తీరుతాయి అని స్వామి తన ప్రసంగాల్లో భయం నుంచి విముక్తి చెందిన వారికే ముక్తి లభిస్తుందని ప్రబోధించేవారు. జీవితము చాలా చిన్నది, దానిని ఆస్వాదించేవారు ఎప్పుడూ భయపడరు, చివరి వరకు వారు జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఒక మొక్క పువ్వులు పూయటానికి మొలకెత్తుతుంది, పళ్లను విపరీతంగా ఇస్తుంది, విత్తనాలు వెదజల్లటానికి సిద్ధపడుతుంది, అది దాని కర్తవ్యం. మొక్క పుట్టినది మొదలు ఆకులు తెంపేవారు, కొమ్మలు కత్తిరించేవారు, కాండాన్ని కత్తిరించేవారు ఎవరెన్ని చేసినా ఆ మొక్క బాధపడదు, కర్తవ్యాన్ని వదలదు. ఎవరేం చేసినా ఆకులు చిగురుస్తుంది, కొమ్మలు విస్తరిస్తుంది, మళ్లీ నవ్వుతుంది. ఆ మొక్క తన జీవితం గురించి మనకేమీ చెప్పదు, జీవించి చూపిస్తుంది. మరి మన జీవితం గురించి మనకెందుకు భయమో దుఃఖము? దృఢ చిత్తంతో బాధలను ఎదుర్కొనే వ్యక్తులే ఘనతను సాధిస్తారు. కష్టకాలంలో వారు చేసిన త్యాగము, ప్రదర్శించిన ధైర్యము చరిత్రకెక్కుతాయి. వెయ్యి ప్రయత్నాలు చేసి పడిపోయినా భయపడక మళ్లీ పైకి లేచి మరొక ప్రయత్నం చేసి విజయం వైపు సాగిపోవాలి అంటారు స్వామి వివేకానంద. ఆకలి వేస్తే తినటము, నిద్ర వస్తే నిద్రించటము, భయము కలిగితే భయపడటము, ఇదే జీవితం కాదు. ఎండిపోయిన వడలిపోయిన జీవం లేని విత్తనము లాంటిది ఈ భయంతో కూడిన జీవితం. కానీ మనలో నిక్షిప్తమైన పరమ సత్యాన్ని మనం గుర్తించాలి. విత్తనానికి నీరు పెట్టి భూమి తగిలి పొలకిస్తే విత్తనం విచ్చుకుంటుంది, పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. ఆవగింజంత విత్తనము అనంతం వైపు సాగిపోతుంది. మరి మనసున్న మనము అంతర్యామితోనే జన్మించినా అతడిని ఎందుకు పొందలేకపోతున్నాము? మానవ జీవితం ఒక వరం. ఈ యాత్రలో కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసే వరకు ఎన్నో చిత్రమైన దృశ్యాలు చూస్తూ ఉంటాడు. అయినా తాను ఉన్న స్థితిలో సంతృప్తి పొందక ప్రతి క్షణం దుఃఖిస్తాడు. తోటి వారితో తనను పోల్చుకుంటూ లేని దానికోసం పరుగులు తీస్తాడు. మానసిక సంఘర్షంలో నలిగిపోతాడు. నిజానికి మనిషికి సుఖము ఆనందము ప్రసాదించేవి ధన కనకాలు వాహనాలు కావు. ఆత్మజ్ఞానం మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. మనిషి అంతర్ముఖుడు కావాలి. సాటి వారి పట్ల మానవత్వంతో ప్రవర్తించాలి. దానము ధర్మము సమాజ సేవల్లో పాల్గొనాలి. ప్రతి కార్యాన్ని దైవ కార్యంగా అంకిత భావంతో చేయాలి. దేహానికి ఇష్టమైనవి కాకుండా భగవంతునికి ఇష్టమైనట్లు ప్రవర్తించాలి. మనిషి నాలుగు పవిత్ర రుణాల్లో పాల్గొనాలి. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, భూతరుణము. అంతేకాదు ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితం కావాలి. భగవంతుని వెతకటానికి మనం ఎక్కడికూ వెళ్లనక్కర్లేదు. బీదవారు, దుఃఖితులు వీరంతా దైవ స్వరూపులే. వీరికి సేవ చేయటం ఉత్తమం అంటారు స్వామి వివేకానంద. ఆ బాటలోనే మనం నడవాలి. మనం ఎవరమో తెలుసుకుని మనలో ఉన్న శక్తిని గుర్తించాలి. మన ప్రయాణం ఎప్పుడూ గమ్యమైన పరంపదం వైపే సాగాలి. మనం పుట్టగానే మన ప్రయాణం మొదలైంది. అడ్డదారుల వెంట నడక సాగిస్తున్నాం. మన కోసం మంచి గంధ మార్గం చూపుటకు తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, ఋషులు, వేదాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. వారి ఆదేశాలను ఆచరిద్దాం. జీవితం ధన్యమైపోతుంది. జీవితం అనే గడ్డిపరక గరికగా మారుతుంది, బిందు సింధువుగా మారుతుంది.
1: వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి బి లక్ష్మి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు. కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
2: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఖరీఫ్ వేరుశనగ సాగులో మనము పాటించవలసిన ముఖ్యమైన మెలకువల గురించి చూద్దాము. దాదాపు ఇప్పటికైనా చూస్తే కనుక మనకు ఖరీఫ్ సీజన్ దాదాపు స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పడుతున్న వర్షాలతో దాదాపు సాగుదుక్కులన్నిటివి చేసుకున్న తర్వాత వచ్చిన వర్షంతో మనము దాదాపు విత్తనం అనేది వేసుకుంటే గిన మనకు చాలా అనుకూలమైన దిగుబడులు అనేది రావటం జరుగుతుంది. మనకు వేరుశనగ సాగులో కనుక చూస్తే గిన మనకు పంట విత్తుకునే కాలం గురించి కనుక చూస్తే గిన జూన్ రెండవ పక్షం నుంచి జూలై మొదటి పక్షం వరకు మిక్కిరి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. జూలై ఒకవేళ వర్షాల పడడంలో ఎక్కడన్నా మనకు ఇబ్బంది ఉంది, వర్షాలు ఈ కాలంలో పడడం లేదు అంటే కనుక జూలై రెండో పక్షంలో కూడా మనం విత్తనం అనేది విత్తుకోవచ్చు. అనంతపురం వరకు అయితే గిన అనంతపురం మరియు శ్రీ సత్యసాయి ఈ రెండు జిల్లాల వరకు అయితే గిన వేరుశనగ ఖచ్చితంగా వేసుకోవాలా, వేరే ప్రత్యామ్నాయమే లేదు అంటే గిన మనం ఆగస్టు మొదటి వారంలో కూడా వేసుకోవచ్చు అని చెప్తాము. కానీ దిగుబడులు అనేది తగ్గుదల శాతం ఉంటుందండి మనకు ఆగస్టు మొదటి వారంలో వేసుకుంటే గిన. జూన్ రెండవ పక్షము జూలై మొదటి పక్షంలో వేస్తే గిన వేరుశనగ దిగుబడులు అనేవి అధికంగా

ఉంటాయి. మనకు వర్షాలు ఈ రెండు పక్షాల్లో లేనప్పుడు జూలై రెండో పక్షంలో కూడా మనము విత్తనం అనేది వేసుకోవచ్చు. ఇకపోతే రకాల విషయంకు వస్తే కనుక వేరుశనగలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి సాగులో మనకు చాలా ఎక్కువ రకాలే మనకు లభ్యతలో ఉన్నాయండి. ఎక్కువగా రైతులు ప్రిఫర్ చేసి ఎక్కువగా రైతులు బాగా కోరుకునే రకం ఏది అంటే కనుక మనకు కదిరి 6 K6 అనే రకం అండి. ఈ రకము మనకు గింజ నాణ్యత కానీ గింజ దిగుబడి కానీ అన్నిటికంటే ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు 2002లో విడుదలైనటువంటి ఈ రకం మీదనే ఎక్కువ మంది రైతులు అనేది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారస్తులు కొనడం కూడా కదిరి 6 రకాన్ని ఎక్కువ అడుగుతూ ఉంటారు, రేటు కూడా దానికే ఎక్కువ వెళ్తుంది కాబట్టి K6 రకాన్ని అడుగుతూ ఉంటారు. కానీ K6లో ఉన్నటువంటి మనకు ఈ మధ్యన దాదాపు 24 ఏళ్ళ నుంచి సాగులో ఉండడం వల్ల K6 రకం అనేది దాదాపు చాలా మటుకు చీడపీడలకు లొంగిపోతూ ఉంది, దిగుబడుల స్థాయి కూడా పడిపోయింది. కాబట్టి మనం K6కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల గురించి తెలుసుకున్నాము. వీటిలో మనకు ఇటీవల కాలంలో ఎక్కువగా బాగా పాపులర్ అయిన రకం ఏది అంటే కనుక కదిరి లేపాక్షి అండి. ఈ కదిరి లేపాక్షి అనే రకము మనకు దాదాపు 1200 నుంచి 1400 కేజీల వరకు ఎకరాకు మనకు దిగుబడి ఇస్తుంది. అంతేకాకుండా ఇది మనకు కదిరి లేపాక్షి రకం కనుక చూస్తే కనుక ఇది దాదాపు ఖరీఫ్ కాలంలోనే మనకు ఎకరాకు 1200 నుంచి 1400 కేజీల వరకు దిగుబడి ఇచ్చి దాదాపు 135 నుంచి 140 రోజుల లోపల మనకు పక్వానికి వస్తుందండి. మనకు కదిరి లేపాక్షి తర్వాత వచ్చినటువంటి రకం ఏది అంటే కనుక మనకు TCGS 1694 అండి. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి ఈ రకము విశిష్ట అనే పేరుతో కూడా మనకు చాలా ప్రాచుర్యం లేకొచ్చింది. ఈ రకం కనుక చూస్తే కనుక మనకు దాదాపు K6కు ప్రత్యామ్నాయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గింజ రంగులో కానీ గింజ నాణ్యతలో కానీ మనకు దిగుబడి స్థాయి, అదే రకంగా మనకు పంట కాలం, ఈ అన్ని విషయాల్లో కూడా K6కు దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి ఈ రకము. ఈ రకం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే కనుక మనకు కదిరి లేపాక్షిలో ఏ రకంగా అయితే కనుక మనకు చీడపీడలను తట్టుకునే సామర్థ్యము, రెండోది మనకు వేరుశనగలో ఎక్కువగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళ యొక్క ఉధృతిని తట్టుకునేటువంటి లక్షణము మనకు ఈ రకంలో కూడా ఉంది, విశిష్ట రకంలో కూడా ఉంది. మనకు K6లో లేనటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో, అంటే K6 మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, K6లో చీడపీడలు తట్టుకునే గుణము ఉండదు, రెండోది ఎక్కువగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళను కూడా తట్టుకునేటువంటి లక్షణం ఉండదు. అదే మనకు కదిరి లేపాక్షి కానీ లేకపోతే విశిష్ట TCGS 1694 ఈ రకాల్లో మనకు ఆకుమచ్చ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనకు ఖరీఫ్ కాలంలో దాదాపు ఆగస్టు చివరి నుంచి మనకు ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి, మంచు అనేది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనకు ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మచ్చ తెగుళ్ళను కంట్రోల్ చేసేదానికి ఎక్కువ శాతము డబ్బులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని ఈ మచ్చ తెగుళ్ళను తట్టుకునేటువంటి లక్షణం కలిగిన ఈ రెండు రకాలను సాగు చేయటం వలన రైతు సోదరులందరూ కూడా సాగు ఖర్చులను దాదాపు తగ్గించుకునేదానికి ఆస్కారం ఉంటుందండి. ఇకపోతే గన మనకు ఈ రెండు రకాలు కాకోకుండా ఇటీవల కాలంలో ఇంకొన్ని రకాలు కూడా మనకు వ్యవసాయ పరిశోధనా స్థానాలు విడుదల చేయడం జరిగిందండి. మనకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి హిమని అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా ఎకరాకు 1000 నుంచి 1200 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. కానీ ఈ రకంలో మనకు ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకునే లక్షణం లేదు. కానీ ఈ రకంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే కనుక గింజ రంగు కనుక చూస్తే కనుక మనకు కదిరి 6 అనే రకము ఎంత తెల్లగా ఉంటుందో దాదాపు అదే స్థాయి తెలుపుదనం ఉంటుంది. విత్తనం కూడా తీయగా ఉంటుంది. మనకు కన్ఫెక్షనరీ పర్పస్ అంటే మనం మామూలుగా ఇంటి వాడకానికి ఏదైతే ఉంటుందో ఆ ఇంటి వాడకానికి మనకు ఈ రకము చాలా మంచి రకం. అదే మనకు కొద్దిగా నూనె శాతం ఎక్కువగా ఉండాలా మనకు అంటే కనుక అదే రకంగా నూనె శాతం ఎక్కువగా ఉండి మనకు ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మన ఖరీఫ్ సాగులో మనకు వచ్చేటువంటి ప్రధానమైన ఇబ్బంది ఏది అంటే కనుక రైతులు చాలా మటుకు మనకు ఏం వర్షాధారం కింద సాగు చేస్తారు కాబట్టి నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా బెట్ట తగులుతూ ఉంటుంది. అంటే దాదాపు ఒక 20 రోజులు 25 రోజులు మనకు ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఉంటాయో అప్పుడు మొక్క మనకు ఆ బెట్టను తట్టుకునేటువంటి లక్షణాలు కలిగి ఉన్న రకాలు కావాలన్నమాట. అలా బెట్టను తట్టుకునే లక్షణాలు ఉన్నటువంటి రకం ఏది అంటే కనుక K9 అనే రకం. ఈ రకము మనకు అత్యంత బెట్ట పరిస్థితులు అంటే 30-35 రోజులు వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ ఈ రకము దీంట్లో ఉన్నటువంటి లక్షణం ఏంది అంటే కనుక షెల్లింగ్ అవుటన్ అంటే మనం పప్పు శాతం అంటాం కదా, ఈ పప్పు శాతం అనేది 72% ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. అంత మంచి లక్షణం ఉన్నటువంటి రకం K9 అనే రకం అండి. ఇది మనము వర్షాధారం క్రింద బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ రకాన్ని
ధాన్యాన్ని సాగు

0: తీసుకోమని చెప్పి చెప్తాం మనం. ఇలా అలా కాకుండా ఎవరైనా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మాకు లావుగింజ రకాలు కావాలి అంటారు. లావుగింజ రకాలు కావాలి అంటే కదా, లావుగింజ కోసం అని చెప్పి మనకు ప్రత్యేకమైన రకాలే ఉన్నాయి. మనకు కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి K7 బోల్డ్, K8 బోల్డ్, కదిరి చిత్రావతి, కదిరి అమరావతి, ఈ నాలుగు రకాలు కూడా మనకు లావుగింజ రకాల కిందకే వస్తాయి. మనకు కదిరి 7 అనేది మనకు 2008-09 ప్రాంతంలో విడుదల చేయబడినటువంటి రకం అండి. పెద్ద గుత్తి రకము, దాదాపు 140 నుంచి 145 రోజుల కాల వ్యవధిలో మనకు పంట చేతికి వస్తుంది. అత్యంత లావుగింజ రకం, మనకు దాదాపు 100 గింజల బరువు కన్నా తీసుకుంటే గిన దాదాపు 54 నుంచి 50 గ్రాముల బరువు వస్తుంది. మనం ఎవరైనా కానీ మనం పచ్చికాయగా వేసుకోవాలా అంటే కనుక K7 రకం అనేది మంచి రకం. ఒకవేళ K7లో ఇంకో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంది అంటే కనుక K7 రకంలో మనకు నిద్రావస్థ ఉంటుంది. అంటే కనుక మనకు వర్షాకాలంలో ఒకవేళ మనము పంట కాలం అయిపోయింది, మనం పెరక్కపోతే కనుక మనకు మొత్తం మలుపు వస్తుంది అనే భయం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు ఈ రకంలో నిద్రావస్థ ఉండడం వల్ల మనం దాదాపు 10 రోజులు 20 రోజులు మనం పంట పెరగడం అనేది, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి పంట పెరిగేదానికి ఆస్కారం లేదంటే 10-20 రోజులు పెట్టినా కానీ మనకు మొలక ఎత్తదు. కాబట్టి మనకు ఈ రకం అనేది మనకు నిద్రావస్థ కలిగి ఉండడం వల్ల మనకు అటువంటి పరిస్థితుల్లో మంచి రకం. ఏమంటే కనుక ఇది లావుగింజ రకము, అదొక్కటి మనం చూసుకోవాలి. తర్వాత కదిరి చిత్రావతి అనే రకం అండి. ఇది మనకు 115 నుంచి 120 రోజుల లోపలే వస్తుంది. దాదాపు 100 గింజల బరువు కనుక చూస్తే కనుక ఇంతకుముందు చెప్పినటువంటి K7లో మనకు 54 నుంచి 56 గ్రాములు మాత్రమే ఉంటాయి కనుక ఇది దాదాపు 60 గ్రాముల వరకు ఉంటుంది. 100 గింజల బరువు కనుక తీసుకుంటే కదిరి చిత్రావతి రకంలో 100 గింజల బరువు 60 గ్రాముల వరకు ఉంటుంది. 115 నుంచి 120 రోజుల లోపలే మనకు పంట చేతికి వస్తుంది. దీంట్లో నిద్రావస్థ అనేది ఉండదండి. అదే మనకు కదిరి అమరావతి అనే రకం కనుక చూస్తే కనుక మనకు ఇది కూడా దాదాపు 130 నుంచి 135 రోజుల వరకు కాల వ్యవధి కలిగి ఉంటుంది. పప్పు కనుక చూస్తే కనుక చాలా తెల్లగా ఉంటుంది. మనకు K6 ఎటువంటి తెలుపు రంగు కలిగి ఉంటుందో అదే స్థాయిలో తెలుపు రంగు కలిగి ఉంటుంది. తీపిదనం కూడా చూసినామంటే K6కు ఏమాత్రం తగ్గకుండా ఉండేటువంటి తీపి శాతం కూడా మనకు ఈ కదిరి అమరావతి అనే రకంలో ఉంటుందండి. ఇది కూడా దాదాపు 100 గింజల బరువు కనుక చూస్తే కనుక మనకు 52 నుంచి 54 గ్రాముల వరకు 100 గింజల బరువు ఉంటుంది. అదే రకంగా నిద్రావస్థ అనేది కూడా చాలా గాఢమైన నిద్రావస్థ అనేది ఈ రకంలో ఉంటుంది. దాదాపు 40 నుంచి 45 రోజుల వరకు నిద్రావస్థ ఉంటుంది. అంటే ఈ నిద్రావస్థ కలిగినటువంటి రకాలను వేసుకుంటే కనుక మనకు పంట చేతికి వచ్చినప్పుడు మనకు ఎక్కడన్నా వర్షం పడే సూచనలు ఉన్నాయి, మనం ఒక 1-10 రోజులు ఆగి పెరకాలి పైరును అనుకుంటే కనుక నిద్రావస్థ ఉన్న రకాలను మనము తీసుకోవడం ద్వారా అత్యంత అనుకూలమండి. ఇంతకుముందు ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని రకాలను ఒక్కసారి చూసుకుంటే కనుక మనకు నిద్రావస్థ ఉన్న రకాలు ఏవేవి అంటే కనుక కదిరి 9, K7 బోల్డ్, కదిరి అమరావతి, ఈ మూడు రకాలు కూడా మనకు నిద్రావస్థ కలిగి ఉంటాయండి.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా

0: తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనలనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాలనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రం చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో, ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు

0: మగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ,
1: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135 సంచిక ఈ నెల 28 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26 తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఇందులో సమాచార వేదిక చావడి సంభాషణ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు వి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు, ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సి రమేష్ నాథ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్

సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎం మనోహర్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ఆయుష్మాన్ భారత్ ఈ కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు.

ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారిచే చెక్క భజనలు, అనంతరం శ్రీమతి కె ఓబులమ్మ బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 అదృష్టం నాటిక రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. గానం డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0

0: గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మే 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాల్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయీ హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై ఔర్ ఇస్కా మత్లబ్ యే హై కి హమారి ఖరీఫ్ కి ఫసల్ ఉస్ పర్ ఇస్కా అసర్ పడ్ సక్తా హై ఔర్ ఇస్లియే బినా కిసి దేరీ కే హమ్ కాఫీ దినో సే ఇన్ పరిస్థితియో సే నిపటనే కే లియే తయారియా కర్ రహే థే. 315 జిలే ఐసే హోంగే జహాన్ బర్సా కమ్ రహనే కి సంభావనా హై.
0: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్ డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ

0: సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
1: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
0: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir, Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaru. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగం ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానో నియమ్యచ

బుద్ధ్యా, సాత్విక బుద్ధితో, విశుద్ధయా, ఆత్మతత్వ విషయంలో సందేహాది మాలిన్యాలు లేనటువంటి, యుక్తః, కూడినవాడై, ధృత్యా, సాత్విక ధృతితో, ఆత్మానం, తన శరీరాన్ని ఇంద్రియాలను నియమ్య చ స్వాధీనం చేసుకుని, మరియు శబ్దాదీన్ శబ్దము మొదలుగా గల విషయాన్ ప్రాణధారణకు మించిన ఇంద్రియ విషయాలను త్యక్త్వా వదిలిపెట్టి, బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ

శ్రీకృష్ణ పరమాత్మ రాబోయే మూడు శ్లోకాలలో జ్ఞాన పరాకాష్ఠ సాధనకు కావలసిన సాధనాక్రమాన్ని చెప్పబోతున్నాడు. ఈ శ్లోకంలో ఆత్మతత్వ విషయంలో సందేహాది మాలిన్యాలు లేనటువంటి సాత్విక బుద్ధితో కూడినవాడై సాత్విక ధృతితో తన శరీరాన్ని ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని మరియు శబ్దము మొదలుగా గల ప్రాణధారణకు మించిన ఇంద్రియ విషయాలను వదిలిపెట్టాలి అంటున్నాడు. అప్పటికే సాత్వికమైపోయిన అతడి బుద్ధిలో పరమాత్మ విషయకమైన సందేహాలనే మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అతడు తన సాత్విక ధృతితో తన శరీరేంద్రియాలను తన వశంలోకి తెచ్చుకుంటాడు. తన ప్రాణధారణకు మించి అధికంగా శబ్దాది విషయాలను అనుభవించడు. ప్రాణధారణకు కావలసిన విషయాలను అనుభవించేటప్పుడు కూడా వాటి మీద రాగద్వేషాలను పెట్టుకోడు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానో నియమ్యచ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు, ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సి రమేష్ నాథరెడ్డి గారితో పరిచయం వింటారు. ముందుగా విందాం ఒక పాట.
1: మరుగేలరా ఓ రాఘవ

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీడీ పీఈటీల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆ సంఘం నాయకులు విద్యాశాఖ సంచాలకురాలు తమీమ్ అన్సారీకి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నగర పోలీసులు మంగళవారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో, రెండో పట్టణ సిఐ పుల్లయ్య, ట్రాఫిక్ సిఐ వెంకటేష్ నాయక్, ఈగల్ సెల్ ఎస్ఐ హనుమంతు, జీజీహెచ్ అడిక్షన్ కేంద్రం సిబ్బంది మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారులపై వెలసిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆనంద్ ఎస్పీ జగదీష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన రోడ్డు భద్రతా సమావేశంలో వారు పాల్గొని పలు సూచనలు చేశారు. రహదారులపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందేనన్నారు. నగరంలో ట్రాఫిక్ అదుపునకు కట్టుదిట్ట చర్యలు చేపట్టాలన్నారు. నగర పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని నగరపాలక కమిషనర్ జస్వంత్ రావు కోరారు. ఆయన మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ సమస్యలను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లను సందర్శించి శుభ్రత, రుచి ఎలా ఉందని అక్కడ భోజనం చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో యువతకు అవగాహన కల్పించనున్న ఈగల్ బృందం. నగరంలో మొహరం సందర్భంగా పలు మకానాల్లో కొలువుదీరిన పీర్లకు భక్తులు మంగళవారం చక్కెర చదివించారు. జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించిన గొప్ప నేతగా శ్యామాప్రసాద్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోయారని భాజపా అనుబంధ సంస్థల కన్వీనర్ చిరంజీవిరెడ్డి తెలిపారు. పట్టణంలోని సిడిసిఏ జీవీఎస్సిఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర మల్టీడే క్రికెట్ అంతర్జిల్లాల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. సోమవారం గ్రౌండ్ 1 క్రీడా మైదానంలో అనంతపురం కర్నూలు జట్లు తలబడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతపురం జట్టు 53.4 ఓవర్లలో 176 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్నూలు జట్టు 104 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నగరంలోని తపోవనం శ్రీక్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ వెంకటేశ్వర గోదారంగనాథ ఆలయంలో మంగళవారం జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంత జిల్లా శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవమి కలశారాధన, నిత్యహోమం, బలిహరణం, ఆరాధన పూజలు చేశారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు.
0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5%

0: శాతం తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్

0: ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి చావడి సంభాషణ. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి.
2: దీనికి జోడి పొద్దట్లే నా చేతిలో దీనికే ఇట్లే మామూలు కదా. నిలబడా, ఏ నిలబడా,
3: రంగప్ప. ఏందయ్యా కుక్క పైన నీ ప్రతాపం చూపిస్తావు, ఏంది మంచి నువ్వు ఇట్లయిపోయినావు?
2: నా ఏందన్నా లేకుంటే ఏమి పొద్దు ఉన్ని కూడా తట్లే దిన్నే.
3: మన్నడుకు సంకలో పెట్టుకుని తిరుగుతుంది, ముద్దు చేస్తా అంటే సన్నపిల్లో నెక్కించుకున్నట్టుగా చేస్తా అంటే నువ్వు.
2: అదే అన్న నేను చేసినది పొరపాటు.
3: ఏం చేసిందప్ప అది?
2: ఏందన్నా ఇది కురాకు లేకప్ప, అదే పనిగా చేసుకుని పెట్టుకుంటే మూతి పెట్టింది అంటే.
3: యాడ ఇంటి వంటింట్లోకి వచ్చిందా?
2: లేదన్నా బయట పెట్టింటే.
3: నువ్వు బాగున్నావప్ప, గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టుగా బయట పెడితే పాపం అది ఎవరైనా తింటా, నేనైనా ఊ చెయ్యి ముక్క పెట్టి తింటాను కదా, నువ్వు కూడా అట్ట చేస్తావు.
2: నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటావులే, మీ ఇంట్లో దండిగా అన్ని కుక్కలు పిల్లులు అన్ని సాగుతాండవు, నీకు ఇవన్నీ ముద్దులేప్ప.
3: కాదయ్యా, అన్ని మన చుట్టూరు ఉండేటివన్నీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ప్రేమ ఉంటుందయ్యా. నా కుక్కలంటే ఇష్టము, నీకు పిల్లులంటే ఇష్టం, అన్నట్టుకు నీకు కూడా కుక్కలంటే ఇష్టంలే కానీ కురాక అని చెప్పి నన్ను 4 గేట్లు వేసినావులే దాన్ని కూడా.
2: అంతే కదా, ఉంది చూడు ఎట్లే దొరికితే ఇప్పుడు దీనికి ఎట్లం.
3: బాగున్నావులే, కుక్క పైన నీ ప్రతాపం చూపిస్తానో కానీ అయినా కుక్క మన బెస్ట్ ఫ్రెండ్ అయ్యా.
2: ఓ చెప్తావులే, బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా.
3: కాదు మన్నా, తోటలో నువ్వు పని చేస్తా అంటే కుక్క అరుతా అంటే చూస్తావు కదా, ఏమని చూస్తే పాము వచ్చింది దాన్ని అరిచేటప్పుడు నువ్వు చూసుకుంటావు కదా, నీ ప్రాణాలు రక్షించినట్లే
2: మడి లోపలికి నువ్వు చుట్టుకుంటే ఏం చేసేదన్నా?
3: కుక్క అరచకపోతే మడి నువ్వు చూసుకుంది వాజు.
2: లేదన్నా చూసుకోము.
3: అదంతా గుర్తురాదు నీకు, కురాకు తినేది మాత్రమే గుర్తుకొస్తుంది నీకు.
2: ఏమో లేప్ప, ఏమో అట్లా పెట్టింటే మూతి పెట్టే నాకు భలే రేగింది పో.
3: బాగున్నావు పోప. అదే మన చుట్టూరు ఉండే జంతువులన్నీ బాగా చూసుకోలే రంగప్ప. అంతెందుకు, ఇప్పుడు పిల్లి ఉంది, మన వ్యవసాయదారులందరివి అవి తినేస్తాంటాయి కదప్ప ఎలుకలన్నీ.
2: ఎలుకలు పాములు కూడా వస్తాయప్ప దాంట్లోకి.
3: అట్లా ఎలుకలు ఉంటేనే పాములు వస్తాయి, కాబట్టి ఈ పిల్లులు ఉండడం వల్ల ఈ ఎలకలు తింటే నీట్గా అయిపోతుంది మన పొలాలన్నీ కూడా.
2: ఓన్లీ అక్కడ ఇంకోటే పిల్లులు పాములు కూడా నిలెత్తాయప్పడికి
3: ముందర పోనివు అంటే మనిషికి ఎంత మేలు చేస్తానే చూడి. నువ్వు అది గమనించుకోకుండా రాళ్లతోనూ కట్టెలతోనూ కొడితే ఎట్లా రంగ?
2: లేదులే పొరపాటులేనా నాకు అది.
3: ఇప్పుడు ఆవు గేదె ఇవన్నీ ఉన్నాయి, చివరికి లేదా ఆవు పేడ కూడా బంగారంతో సమానం అయిపోయింది కదప్ప.
2: పెద్ద బంగారం అప్ప
3: మడి,
2: మాకు ఇప్పుడు పంట పండుతుందంటే ఆవు పేడే కదప్ప.
3: గంజు కూడా జీవామృతంగా వాడుతున్నారు, పేడ వాడుతున్నారు, పాలు వాడుతున్నారు, దాన్ని వాడుకునేట్లు ఆ జంతువులను వాడుతానమ్మ చెప్పు.
2: ఏంటి ఎనుగొడ్లు కూడా పేడ
3: అయినా కూడా దాన్ని 4 గేట్లు వాంచుతాం చూడు. మళ్ళా ఇంతకుముందు మనకి ట్రాక్టర్ కన్నా ముందు గేదెలు పశువులు ఎద్దులు ఉండేటివి, ఇప్పుడు ఆధునిక ట్రాక్టర్ వచ్చేసిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేస్తాను. సంక్రాంతికి ఏం రెడీ చేస్తావు నువ్వు దాన్ని? మళ్ళా కొడతావు దాన్నే. అంతెందుకు, రాజుల కాలంలో కూడా యుద్ధాలందరూ గుర్రం పని చేసేవాళ్ళప్ప.
2: అవును,
3: అంత ముందు ట్రైన్ లాంటిది అన్నమాట గుర్రం.
2: ఎంత పరిగెత్తుంది,
3: పరిగెత్తుంది, అది లాంగ్ జర్నీ అప్పు.
2: ఇడితే ఎట్లా పట్ పట్ పట్టుకుని పోతాయి?
3: అసలు గుర్రం పైన రాజు పోతారంటే ఎట్లుంటుంది అనుకో.
2: ఊరికి దానికి ఏమైనా అలసటి గుర్రం రాదునా?
3: ప్రపంచాన్ని చుట్టేసేవాడు గుర్రం పైన అప్పుడు రాజులు అందరూ.
2: ఓహో, అప్పుడు ఇట్లే
3: ఇట్లే కదా మడి. యా రాజునన్నా చూసుకో కత్తి పెట్టుకుని గుర్రం పైన ఉంటాడు. అంటే మనిషితో పాటు జంతువులు కూడా ఇతో పాటు ప్రయాణం చేస్తా సహజీవనం చేస్తున్నాయి.
2: ఆలోచించాల్సిందేనో
3: మడి. ఇక అంతెందుకు, అంత పెద్ద పెద్ద జంతువులు కాదు పాప, ఇప్పుడు పక్షులు, గువ్వలు, కాకులు ఇవన్నీ లేకపోతే మనం ఏడున్నాను చెప్పు. పొద్దున్న లేస్తే కావు కావు అంటా అంటే మన ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నా కూడా మనిషి ఆ నిశ్శబ్దాన్ని భరించలేడయ్యా.
2: అయ్యో చాలా
3: ఇప్పుడు అవన్నీ అరుస్తా అంటేనే మనిషికి ఒక లోకంలో ఉన్నట్టుగా ఉంటాడు మనిషి కూడా.
2: తెలివి వస్తుందప్ప.
3: అంతేంది, కాకి కాకి అంటే నల్లగా ఉంటే అసహించుకుంటారు, కానీ మనం చచ్చిపోయిన తర్వాత పిండాన్ని కూడా అది తింటేనే కదయ్యా మనకి.
2: అటు నుంచి అందరూ పక్కకి వెళ్ళిపోతారు.
3: కాబట్టి జంతువులతో సహజీవనం చేస్తున్నాం మనం అందరూ. అవి లేకుంటే మనం లేవు, మనం లేకుంటే అవి లేవు.
2: అవునన్ను.
3: అంతెందుకు అప్ప, చివరికి చీమలు తేనెటీగలు కూడా, ఈ తేనెటీగలు లేకపోతే అసలు పండ్లు కూరగాయలే తయారు కావప్పు. అంతే కదా, తేనెటీగలు వస్తే ఆ పువ్వు పైన వాలి పువ్వు.

0: పోయిన వాడి అదేదో పరపరాగ సంపర్కం అంటప్పా, అవి జరిగితేనే కదా పనులు కూరగాయలు అయ్యేది.
1: ఓహో,
0: మళ్ళీ అది లేకపోతే ఇవన్నీ ఎట్లొచ్చి నీకు?
1: చూడన్నా అంతే ఎంత ఉంటుంది అన్నది తేనెటీగ, ఇప్పుడప్పా ఎంత ఉపయోగాలు,
0: ఎంత ఉపయోగం చెప్పు.
1: ఏందో లేను నువ్వు చెప్తా అంటే ఇప్పుడు అర్థమైతాంది. మనం ఓటు బాగుంటే చాలనుకుంటామనా?
0: అట్లా నిజమే కదా, మనిషి బల్ల స్వార్థపరుడయ్యా.
1: చుట్టుపక్కల ఏంటి ఉండకూడదన్నో
0: ఏ అంతెందుకు, వంట రూమ్ లోకి వచ్చే బల్లు కూడా సన్న సన్న పురుగులు తింటూ నీట్ గా పెడుతుంది వంట రూమ్ ని.
1: ఓన్లే లేకుంటే ఇప్పుడు ఏందన్నా తెరిచేసి పెట్టినాం అనుకో, పప్పు బువ్వ ఇట్లాది పురుగులు దాంట్లో పడితే
0: అది బతికే దాని గురించే. మనం మాత్రం దానిలపైన పడి బతుకుతున్నాం. చీమలు తేనెటీగలు ఎగిరిపోయినాం, ఇంకా మన కడుపులో బ్యాక్టీరియా ఉంటుంది. కోట్ల కొలది బ్యాక్టీరియాలు ఉంటాయి మన కడుపులో. అవి లేకోకుంటే మనం లేము, మనం లేకపోతే అవి లేవు. ఈ ఒకరిపైన ఒకరు బతుకుతూ ఆధారపడి జీవిస్తున్నాం రంగప్ప. కాబట్టి మనం వాటితో పాటు ఉండాలంటే వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
1: అవునులేనా? అదే పొరపాటేనో? లేదులేప్ప, దాన్ని ఏందో నేను బిర్యానీ కొడితే
0: చూడు, నువ్వు అంత కొట్టినా అది వచ్చి నిన్న కాలు నాకుతాను చూడయ్యా. అదే విశ్వాసం అంటే కుక్క. దాన్ని ఏమంటారు తెలుసా, కుక్కతో ఒక వంకర, ఆవు గట్టును వేసి దూడ చేలో వేస్తుందా, ఇట్లా అటువన్నీ తిడతా అంటాము. అవన్నీ వాళ్ళని తిడతానని తెలిస్తే అవి వాటి మనోభావాలు కూడా దెబ్బతింటాయి రంగప్ప.
1: అవునన్న పాపం, నీ కుక్కను కొడితే అది దిగిన రెండు మాటలు వచ్చిందట్లుంటే సుమారుగా తిట్టుగా పోనండి.
0: అది అరుతాందంటే నిన్ను తిడతాందో ఏం కథ నాకు
1: తెలియదు. ఏమి ఇన్నాళ్ళు సాకినే దాన్ని పాపమును, ఇవ్వదు ఏంటి తిడుతుంది.
0: మనం జంతువుల్ని యూజన్ త్రోకింద లెక్కసారం ఎత్తన్నాం గానీ నువ్వు లేకపోతే నేను, నేను లేకపోతే నేను అనే స్థాయి దానిలోది. వాటితో పాటే మనం కూడా కదా.
1: అంతేలే, మనతో పాటు అవి పద్దనులు ఎత్తన దానమాగాలి చూస్తామంటే
0: అది
1: కుక్క కనపడుతుంది, పిల్లి కనపడుతుంది, ఇంక ఇంట్లో బల్లిలు కనపడతా ఉంటాయి, అన్ని కనపడతానే ఉంటాయి.
0: అవి దానిలో తిడతాను, మా నాయనప్ప చదువుకోకపోతే దున్నపోతా అడ్డగాడిదని తిడతాండే. కాబట్టి తిట్లలో కూడా అవే ఉన్నాయి లాస్ట్ కి.
1: అవే ఉండే మనుషులకంటే
0: మన జీవితంలో ఇవన్నీ కలిసిపోయినాయ్యా. మనము వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనము బతుకుతాం, అవి బతుకుతాయి.
1: మనతో పాటు అవి బతకనీళ్ళ అంటాం.
0: బతకనీళ్ళ అవి ఉంటేనే పర్యావరణం కూడా సమతుల్యంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
1: అట్లే కానీ నన్ను నేను ఇప్పటి నుంచి చూడప్ప ఏంటివి ఏదన్నా అన్ను ఏమంటే నేను కూడా జాగ్రత్తగా ఉంటాను.
0: నువ్వు జాగ్రత్తగా నువ్వు బయట పెడితే ఎట్లా మడే?
1: అంతేలేనా, ఊరికి నా పొరపాటు పెట్టుకుని దానిలో తిడితే దాని ఏమొచ్చా?
0: సరే గాని కురాక్ అని చెప్పేసి నన్ను భోజనం పిలుచుకోకున్నావు చూడు నువ్వు.
1: అయ్యే రా పా, అయితే అందరు వాసన వస్తానులే, రా తినిపోదురా నువ్వు.
0: ఇంకా సరే అని చెప్పి బలవంతం పిలుస్తానే లేను నన్ను.
1: అయ్యా లేదు రా పా, తినిపోదురా అంతా.
2: మన చుట్టూ ఉండే జంతువులు ఈ అంశంపై చావడి సంభాషణ విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వినండి న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు. న్యాయవాది శ్రీ సి రమేష్ నాథ్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ఎస్ సుభాన్.
5: సమస్య పరిష్కారానికి ప్రముఖంగా మనం న్యాయస్థానాలకు వెళ్తూ ఉంటాం. వాటిలో ప్రత్యామ్నాయ సమస్య పరిష్కార మార్గాల గురించి ఇవాళ తెలుసుకోవడానికి ప్రముఖ న్యాయవాది రమేష్ నాథ్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది స్టూడియోకు. వారిని అడిగి ఆ విశేషాలంటూ తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
6: నమస్కారం అండి
5: లాయర్ గారు. చెప్పండి.
6: ఆకాశవాణి అనంతపురం శ్రోతలందరికీ నమస్కారాలు.
5: థ్యాంక్ యూ.
6: ఈరోజు మనం చర్చించాల్సిన విషయము

0: కేసుల గురించి న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార విధానాలు అనేది ముఖ్యంగా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కింది కోర్టులకి ఈ పద్ధతిలో కేసులు పరిష్కారం చేయాలి అని చెప్పి వాళ్లకు తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అది ప్రముఖంగా ప్రస్తుతము ఇది వీటి అవసరం చాలా ఉంది.
1: ఉంది, నిజమేనంటే లాయర్ గారు, ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా కేసుల సంఖ్యలు కోర్టులలో పేరుకుపోతున్నాయి.
0: అవునండి.
1: మరి వాటన్నింటినీ ఒకటి రెండు కోర్టులే పరిష్కారం చేయాలంటే వాళ్ళకు బరువు అవుతుంది విషయం. కాబట్టి ఈ విషయంని దృష్టిలో పెట్టుకొని పరిష్కార మార్గాలు అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
0: వీటిని చట్టం ద్వారా హైకోర్టు చేశారు. దీన్ని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజాల్వింగ్ సిస్టమ్ అని అంటారు, ఏడిఆర్ సిస్టమ్ అంటారు సింపుల్ గా. వీటిలో ముఖ్యంగా కేసులు మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో పరిష్కారం చేయడానికి అంటే పూర్తిగా సాక్షులను అంతా విచారణ జరిపి ఇరు పార్టీల వాదనలు విని కేసు తీర్మానం చేయడానికి ఈ ప్రాక్టికల్గా మనకు కోర్టులలో చాలా టైం పడుతుంది. ఇట్లా కాలం మించిపోయి కేసులు పాతబడి కొన్ని కేసుల్లో పార్టీలు చనిపోయి మళ్ళీ వాళ్ళ వారసుల్ని పార్టీ
1: చేసి
0: ఇవంతా చేయడానికి చాలా కాలయాపన
1: జరుగుతుంది.
0: కోర్టు సమయం వృధా అవుతూ వస్తుంది. త్వరిత న్యాయం జరగదు. మనకు తెలిసిందే కదా, త్వరిత న్యాయం జరగకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్టే అని ఒక నానుడి ఉంది. అదే రకంగా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్ అని. అందుకోసం త్వరితగతిన న్యాయాన్ని ఎలా అందించాలి అనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రస్తుతం అమలు
1: పరుస్తున్నారు. పెట్టారు
0: ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల్ని కోర్టులు అనుసరిస్తున్నాయి.
1: అంటే వీటిలో ఏమేమి ఉన్నాయని అంటారు,
0: అవి చెప్తానండి. ముఖ్యంగా ఈ సివిల్ కేసుల పరిష్కారానికి కోర్టులలో వాదులు తమ తరఫున వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత ప్రతివాదులు వాళ్ళకి సంబంధించిన సంజాయిషి రిటర్న్ స్టేట్మెంట్ అనే పద్ధతిలో దాఖలు చేస్తారు. ఆ దాఖలు చేసిన తర్వాత కోర్టు వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని ఇష్యూస్ అని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే సమస్య ఇద్దరి మధ్య ఏముంది అనేది ఒక ప్రశ్నల రూపంలో తయారు చేయడం జరుగుతుంది. అంతకంటే ముందే ఒక పరిష్కారానికి ఇరు పార్టీలని కోర్టుకు పిలిపించి ప్రయత్నం చేయాలని సెక్షన్ 89 సివిల్ ప్రొసీజర్ కోడ్లో పొందుపరచడం జరిగింది. ఈ సెక్షన్ 89 సివిల్ ప్రొసీజర్ కోడ్లో 4 రకాల మార్గాల్ని సూచించడం
1: జరిగింది అంటారు.
0: 1 ఆర్బిట్రేషన్, 2 కన్సిలియేషన్, 3 లోకదలత్కి రెఫర్ చేయటము, లేదా కోర్టులో జడ్జి గారే పరిష్కారానికి చొరవ చూపటం. ఈ 4 మార్గాల్లో కేసుని విచారణకు పూర్వమే పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా ప్రస్తుతం కోర్టులు కూడా న్యాయమూర్తులు కూడా చొరవ చూపిస్తూ ఉన్నారు.
1: అదే అంటే ఇప్పుడు చెప్పిన ఈ 4 మార్గాల్లో సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి
0: ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ ద్వారా అంటే కోర్టులో ఇరు పక్షాలని పిలిపించి ఒక రోజున, ఒక వాయిదా రోజున ఇరు పార్టీలని ఇరు వర్గాలని కోర్టుకు హాజరుకమ్మని వాళ్ళ సమస్యలు విని దానికి తగువైన సూచనలు కూడా కోర్టు వారు చెప్పి, లేదా దాన్ని పరిష్కరించగల వ్యక్తిని ఎవరైనా ఒకరిని ఆర్బిట్రేటర్గా నియమించి ఆయనకు ఆ సమస్య పరిష్కార అధికారాన్ని
1: కట్టబెట్టడం.
0: అది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ చట్ట పరిధి లోపల ఈ పరిష్కార మార్గం
1: కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు.
0: ఇది ఒక పద్ధతి.
1: అంటే లాయర్ గారు ఒక ఉదాహరణతో చెప్పండి.
0: ఒక ఉదాహరణకి ఒక సంస్థ వారు రెండో ఒక వ్యక్తి మీద లేదా ఇంకొక సంస్థ మీద మాకు ఈ వ్యాపార వ్యవహారాల్లో రెండవ పార్టీ నుంచి కొంత మొత్తం రావాలి అని చెప్పి దావా దాఖలు చేసినారు అనుకుందాం. అప్పుడు రెండవ పార్టీ వాళ్ళు కోర్టుకు హాజరై వాళ్ళు సమాధానం వేసింటారు. ఇరు పార్టీలు వాళ్ళని పిలిపించినప్పుడు యథార్థంగా ఎవరికి ఎంత ఉంది, ఇరు పార్టీల యొక్క అకౌంట్స్ని పరిశీలించి ఎవరికి ఎంత రావాలి ఏమి అనేది చూసి ఈ రకంగా పరిష్కారం చేయొచ్చు. ఇది అట్లా చేసేదానికి ఒక వ్యక్తికి అధికారం ఇస్తే ఆయనను ఆర్బిట్రేటర్ అంటారు. ఈయన ఇరు పార్టీల యొక్క వాదనలు విన్న తర్వాత ఒక తీర్మానాన్ని చేయవచ్చు. ఇది అయిన తర్వాత రెండవ విధానం ఏంటంటే కన్సిలియేషన్. అంటే ఇరు పార్టీలు యొక్క వాదనలు విన్న తర్వాత కొద్దిగా ఇద్దరికి తేడాలు ఉన్నప్పుడు ఇరు

0: పార్టీల్ని మధ్య మార్గంగా ఒప్పించటానికి కొంత ప్రయత్నం చేసి ఇరు పార్టీల్ని కన్సిలియేట్ చేసి అంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇట్లా చెప్పి వాళ్ళని పరిష్కారం మార్గ దిశలో వాళ్ళందరినీ ఒప్పించి సమస్యని పరిష్కారం చేయడం, ఇది కన్సిలియేషన్. ఇది కాకుండా నెక్స్ట్ మూడవ విధానం ఏంటంటే లోక్ అదాలతులు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో లోక్ అదాలతుల గురించి మాట బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ లోక్ అదాలతులు అనేటివి ప్రతి కోర్టులోనూ ఏర్పాటు చేయడం జరిగింది. తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో మండల లోక్ అదాలతులని, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా, ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే చట్టం ద్వారా ఈ లోక్ అదాలతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలతుల్లో మామూలుగా పెద్ద మనుషులు బయట పూర్వకాలంలో రచ్చబండ
1: పంచాయతీలు
0: తీర్మానాలు చేసేవాళ్ళు, అది సమస్య అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు కోర్టులు వచ్చిన తర్వాత పెద్ద మనుషుల మాటలు ఎవరు వినట్లేదు, కాలం మారిపోయింది కనుక అందరూ న్యాయస్థానాలకు వచ్చి సమస్యలు తెలుపుకున్నప్పుడు, అప్పుడు కూడా సమస్యని వీలున్నంత వరకు పరిష్కారం చేయడానికి ఇరు పార్టీలను పిలిపించి లోక్ అదాలత్లో ఈ లోక్ అదాలత్కు సంబంధించిన కన్సిలియేటర్లు మరియు దానికి సంబంధించిన చైర్మన్ గారు వీటిని ఇరు పార్టీలను పిలిపించి సామరస్యపూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు.
1: ఇందులో లాయర్ గారు ఈ లోక్ అదాలత్ అన్నారు కదా, ఇవి మనకు అంటే సాధారణ మనిషికి ఎక్కడెక్కడ లభ్యమవుతాయంటారు
0: చెప్తారు? అది లోక్ అదాలత్లు అనేటివి ఇప్పుడు మండల్ సర్వీ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ద్వారా ఈ మండల స్థాయిలో ఒక సాధారణ మున్సిఫ్ కోర్టులోనే అదే మున్సిఫ్ గారే దానికి చైర్మన్ గా, ఒకరు ఇద్దరు న్యాయవాదులు అందులో సభ్యులుగా, అంతేకాకుండా ప్రజాసేవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా ఒకరిద్దరిని సభ్యులుగా చేర్చుకొని ఈ మండల న్యాయ పరిష్కారానికి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు సాధారణంగా ప్రతి కోర్టుల్లో శనివారం రోజున ఈ పరిష్కారం చేస్తారు.
1: ఇలాంటి కేసుల పరిష్కారానికి ఈ కమిటీలు
0: చేస్తుంటారు.
1: అదే, ఎందుకంటే ఇది సౌలభ్యంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు రాలేరు కదా, జిల్లా కేంద్రానికి రావాలి అనేది ఏం లేదు.
0: కానీ దగ్గరలోనే మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది కూడా ఉంటుంది. జిల్లా స్థాయిలో కూడా దీనికి ఒక జడ్జిని సపరేట్గా నియమించి కేవలం ఈ కేసుల పరిష్కారానికి రాజీ మార్గంగా చేయటానికి దానికి పూర్తిగా కేటాయిస్తుంటారు. ఇక్కడ
1: ఏంటంటే మండల పరిధిలోనూ ఉంటుంది, ఆ తర్వాత
0: జిల్లా పరిధిలో, హైకోర్టు పరిధిలో,
1: రాష్ట్ర స్థాయిలో,
0: కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు పరిధిలోనూ, దేశ స్థాయిలోనూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లోక్ అదాలత్ల ద్వారా ఏ ఏ కేసులు
1: పరిష్కారం,
0: ఈ లోక్ అదాలత్ల ద్వారా అన్ని రకాలైన సివిల్ వ్యవహారాలని పరిష్కారం చేసుకోవచ్చు. ఒకటి, రెండు
1: ఉదాహరణ చెప్పండి.
0: చెప్తాను, క్రిమినల్ కేసుల్లో అయితే రాజీ అవదగ్గ క్రిమినల్ కేసుల్ని పరిష్కారం చేసుకోవచ్చు.
1: ఇక సివిల్ కేసులు కూడా రావచ్చు,
0: ఇక్కడ పరిష్కారం చేసుకోవచ్చు. లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ వ్యవహారాలు పరిష్కారం చేసుకోవచ్చు అన్నాను. అన్ని రకాల సివిల్ వ్యవహారాలు అంటే అది భూముల తగాదాలు కావచ్చు, రస్తా తగాదాలు కావచ్చు, లేదా ఆర్థిక సంబంధించిన వ్యవహారాలు సంబంధించిన
1: లావాదేవీల్లో వచ్చిన తేడా,
0: లేదా భార్యాభర్తల సమస్యలు కావచ్చు,
1: కుటుంబ
0: కలహాలతో వచ్చిన సమస్యలు కావచ్చు, ఏ రకమైన సివిల్
1: కేసులన్నింటికీ కూడా
0: అన్నింటినీ
1: పరిష్కారం చేయవచ్చు స్థాయి ఉందన్నమాట
0: లోక్ అదాలత్లో. ఈ లోక్ అదాలత్లో అవే కాకుండా కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులే కాకుండా కోర్టులో పెండింగ్ లేని కేసులు కూడా అప్పుడప్పుడే అర్జీ దాఖలు చేసి ప్రతివాదికి నోటీస్ పంపించి వారు కూడా హాజరై పరిష్కారం చేసుకోవచ్చు. వీటిని ప్రీ లిటిగేషన్ కేసులు అని కూడా అంటారు. అంటే సాధారణంగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులే కాకుండా ఒక సమస్యని వాళ్ళ అర్జీ రూపకంగా వినిపించుకుంటే ప్రతివాదిని పిలిపించి లోక్ అదాలత్ ముందర పరిష్కార మార్గం చూస్తారు.
1: అంటే లాయర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ మాటకు అడ్డొస్తున్నాను, ఒక కుటుంబ కలహమే అనుకోండి, భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, ఏదో వాళ్ళ మధ్య వచ్చిన ఘర్షణ ద్వారా వాళ్ళు విడిపోదాము అట్లా అని చెప్పేసి పెట్టుకుని ఉంటారు, అది సివిల్ కోర్టుకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు చాలా రోజులు అంటే టైం పట్టొచ్చు పరిష్కారం, మీరు అన్నారు కదా కోర్టులో కేసులు ఎక్కువ ఉండడం వలన పరిష్కారం త్వరగా జరగని పక్షంలో అలాంటి కేసును అక్కడ పెట్టింటారు కదా, దాన్ని ఇలాంటి లోక్ అదాలత్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఆస్కారం ఉందా? ఎందుకంటే ఇక్కడ త్వరగా పరిష్కార మార్గం దొరుకుతుంది అనుకునేటప్పుడు
0: తప్పనిసరిగా వీలు

0: ఉందండి.
1: అంటే అక్కడ ఉన్న కేసును మార్పిడి చేసుకోవచ్చు.
0: మా సాధారణ న్యాయస్థానంలో విచారణలో ఉన్న ఏ కేసు అయినా, అయ్యా మేము రాజీ అవ్వాలని నిర్ణయించుకున్నాము, ఈ కేసుని లోక్ అదాలత్కి రెఫర్ చేయండి అని ఇరు పార్టీల్లో ఏ పార్టీ వాళ్ళు ఒక మెమో దాఖలు చేసుకున్నా ఈ న్యాయస్థానం వారు దీనిని లోక్ అదాలత్కి రెఫర్ చేస్తారు. అక్కడ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. పరిష్కారం అవుతే అక్కడే పూర్తిగా దాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది. కోర్టు వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇరు పార్టీల యొక్క షరతులు, వాళ్ళ ఇద్దరు యొక్క బాగోగులు విచారించి ఇరువురికి ఏ రకమైతే బాగుంటుందో ఆ రకంగా ఇరువురికి సమ్మతి అయినా ఒక తీర్మానాన్ని అవార్డు రూపంలో లోక్ అదాలత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ అవార్డుకి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి అప్పీల్ చేసుకునే వీలు లేదు. సాధారణ కోర్టుల్లో కేసు పరిష్కారమైనప్పుడు, విచారణ అనంతరము కేసు పరిష్కారమైనప్పుడు ఈ ఏదో ఒక
1: పార్టీ ఒకరికి
0: నచ్చకపోతే వాళ్ళు పైకోర్టుకు అప్పీల్ పోవచ్చు. దానివల్ల పార్టీలకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది,
1: కాలయాపన జరుగుతుంది.
0: ఈ వృధా అవడమే కాకుండా
1: త్వరగా రాదు,
0: కోర్టులలో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది, కేసులు పేరకపోవడం
1: సంఖ్య పెరిగిపోతాయి.
0: ఇట్లా కాకుండా పూర్తిగా శాశ్వత పరిష్కారం జరుగుతుంది ఇక్కడ లోక్ అదాలత్లో జరుగు ఒక తీర్మానం అయితే. ఎందుకంటే ఒకసారి ఒక ఇరు పార్టీల మధ్య ఉన్న వ్యవహారాన్ని లోక్ అదాలత్లో తీర్మానం చేసిన ఎడల వాళ్ళు ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది కనుక దాని మీద తదుపరి
1: వెళ్ళడం
0: కానీ ఇతర వ్యవహారాల్లో మళ్ళీ కోర్టులు ఆశ్రయించడం కానీ పార్టీలకు జరగదు. అదే సాంప్రదాయ పద్ధతిలో విచారణ అనంతరం కేసు పరిష్కారం జరిగినప్పుడు ఒక పార్టీకి తీర్పు అనుకూలంగా వస్తే రెండవ పార్టీ వాళ్ళు
1: నచ్చకపోతే
0: ఆ రకంగా ఇరు పార్టీలు ఆర్థికంగా నష్టపోతారు,
1: సమయం
0: వృధా అవుతుంది. ఉదాహరణకి మీరు ఇందాక అన్నట్లు భార్యాభర్తల విషయం తీసుకుందాం. కుటుంబ కలహాల విషయాలు వచ్చినాయి, ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి కోర్టులు శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఏ పరిస్థితుల వల్ల అయినా వల్ల కానీ ఇరు భార్యాభర్తల మధ్య సాఖ్యత కుదరక విడిపోవడాన్ని నిర్ణయించుకుంటే అది ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల తర్వాత విడిపోయి అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడటం కంటే ఇప్పుడే విడిపోతే తిరిగి వాళ్ళు ఎవరంతకు వాళ్ళు
1: పరిష్కారానికి మార్గం చాలా త్వరితగతిన
0: జరిగే ఉంది. ఒకటి డబ్బు కూడా ఖర్చు కాదు,
1: అంతేలే.
0: ఎందుకంటే ఇక్కడ లోక్ అదాలత్ల కేసు పరిష్కారానికి న్యాయవాదుల ఆవశ్యకత లేదు. అవసరమైతే న్యాయవాది సహాయాన్ని
1: తీసుకోవచ్చు,
0: కానీ ప్రత్యేకంగా న్యాయవాది ఉండాలా అన్న నిర్దిష్టమైన షరతులు ఏం లేవు. వినిపించుకోవచ్చు న్యాయవాదులు మరియు లోక్ అదాలత్ సభ్యులు ఇరు పార్టీ ఇరు పక్షాలని వాళ్ళకు సంబంధించిన వాదనలు వినిపించే అవకాశాన్ని కల్పిస్తారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత వీళ్ళు పెద్ద మనుషుల్లాగా వ్యవహరించి, అక్కడ జడ్జిల్లాగా అనడానికి వీళ్ళు లేదు, పెద్ద మనుషుల్లాగా వ్యవహరించి ఇరువురికి నచ్చ చెప్పే ధోరణిలో ప్రయత్నం చేసి పరిష్కారం చేస్తారు.
1: రాజీ మార్గంలో
0: చేస్తారు. కనుక రాజీ మార్గమే రాజమార్గం అనేది ఈ లోక్ అదాలత్ల ద్వారా అమలులోకి వస్తున్న విధానం. ఇక లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసులు అన్నాను. మామూలుగా కోర్టులో ఏదైనా సివిల్ దావా దాఖలు చేయాలంటే న్యాయవాది ద్వారా న్యాయవాదికి కొంత రుసుము చెల్లించి, కోర్టుకు ఫీజు చెల్లించి, కోర్టు రుసుము చెల్లించి దావా దాఖలు చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రీ లిటిగేషన్ కేసు అయితే లోక్ అదాలత్లో ఎలాంటి రుసుము అక్కర్లేదు, న్యాయవాది అవసరము అక్కర్లేదు.
1: అంటే ఎట్లా అంటారు, సమర్పించుకోవాలంటే వివరాలు రాసి ఇచ్చేస్తే సరిపోతుంది.
0: సమర్పించుకోవడానికి నిర్దిష్టమైన నమూనా కూడా అవసరం లేదు.
1: అదే
0: ఒక తెల్ల కాగితం మీద సాదా
1: సమస్య
0: ఏంటి, ఎవరు ఇస్తున్నారు, అర్జీదారుడెవడు, ప్రతివాదులు ఎవరు, ఈ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి, ఏ రకమైన పరిష్కారాన్ని వాళ్ళు కోరుతున్నారు తెలియజేస్తూ కోర్టుకు అర్జీ ఇస్తే, లోక్ అదాలత్లో అర్జీ ఇస్తే.
1: లాయర్ గారు, మీరు ఇప్పుడు మార్గం చెప్పారంటే ఒక తెల్ల కాగితం పైన కక్షిదారులు ఇద్దరు తమ సమస్యలను రాసి ఇచ్చేస్తే సరిపోతుంది. దీనికి ఏమైనా ఫీజు ఉందా? ఇప్పుడు కోర్టులలో ఏదో ఫీజు ఉంటాయి?
0: దీనికి ఎలాంటి రుసుము లేదండి. లోక్ అదాలత్లో ఈ కేసులు దాఖలు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి దాఖలు చేసినప్పుడు ఈ అర్జీని రెండవ వ్యక్తికి ఈ కేసు గురించిన వ్యవహారాన్ని తెలియజేస్తూ మీ కేసు వాయిదా పలానా తేదీన ఉంది, ఆ రోజు మీరు కోర్టున కోర్టులో కుద్దున హాజరు కావాలి అని చెప్పి ప్రతివాదికి
1: నోటీసు
0: జిల్లా లేదా మండల
1: ప్రాధికారం
0: పంపిస్తారు. ఆ రోజు వాళ్ళు ఇరువురు హాజరైతే ఇరుపక్షాల వాదనలు విని తీర్మానం చేయడానికి

0: ప్రయత్నం చేస్తారు.
1: ఇద్దరికి సమ్మతి అయిన మార్గం
0: సమ్మతి అయితే
1: అయితే
0: ఏ రకమైన వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరక సమ్మతి కాకపోతే కోర్టు తీర్మానం చేయడానికి, లోకదళిత తీర్మానం చేయడానికి వీలు పడదు. అప్పుడు దీన్ని తప్పనిసరిగా ఈ కేసు అక్కడి అంతటితో ముగించి పార్టీలకు తగు సూచన చేసి పంపించాల్సి ఉంటుంది. అయ్యా మీరు ఈ వ్యవహారాన్ని కోర్టులో సాధారణ వ్యాజ్యం దాఖలు చేసుకొని న్యాయవాది ద్వారా నడుపుకోవచ్చు మీకు అని తెలియపరిచి పంపించడం జరుగుతుంది. అట్లా కాకుండా వీలైనంత వరకు సమస్య పరిష్కారం చేయడానికే ప్రయత్నం చేస్తారు.
1: వాది ప్రతివాదుల మధ్య సఖ్యత కుదర్చడానికే
0: ప్రయత్నం చేస్తారు.
1: ఏదైనా చిన్న సమస్య ఉంటే దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు చెప్తారు, అక్కడ ఉండే న్యాయాధిపతి
0: చూపిస్తారు. అది కాకుండా ఆ సమస్య అవతల ప్రభుత్వ ఆఫీసుల నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, లేక ఇతరత్ర ఏదైనా పబ్లిక్ రంగ సంస్థల నుంచి కానీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళను కూడా పిలిపించి ఆ సంబంధిత రికార్డులను కూడా లోకదలతకు తెప్పించి పరిశీలించి వాళ్ళకు తగు సూచనలు చేయించి ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఈ లోకదళ ద్వారా న్యాయం జరుగుతుంటుంది.
1: ఇంకా ఇంకా ఇలాంటివి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయని,
0: ఇవి ఈ లోకదళతుల ద్వారా చేసేది. ఇంతేకాకుండా న్యాయమూర్తి కూడా స్వతహాగా ఈ సెక్షన్ 89 సిబిసి ప్రకారం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసి కేసుల్ని ఇరు పార్టీలు పిలిపించి చేయవచ్చు. ఇప్పుడిప్పట్లే సుప్రీంకోర్టు వాళ్ళు దీని మీద బాగా శ్రద్ధ వహిస్తున్నారు. కింది కోర్టు న్యాయమూర్తులకు కూడా సూచనలు చేస్తూ తప్పనిసరిగా ఈ సెక్షన్ 89 ప్రకారం పార్టీలు హాజరయ్యేటట్లుగా చూసి పరిష్కారం
1: చేయాలని
0: చేస్తున్నారు. ఇవి సివిల్కి సంబంధించిన వ్యవహారాలు. ఇక క్రిమినల్ కేసులు కూడా రాజీ అవ్వచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పాం. ఈ క్రిమినల్ కేసుల్లో రెండు రకాలు ఉంటాయి, రాజీ అవ్వదగ్గ నేరాలు, రాజీ అవ్వకూడని నేరాలు అని. రాజీ అవ్వకూడని నేరాలు అంటే నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేటివి. రాజీ అవ్వదగ్గ నేరాలు కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేటివి. ఈ రాజీ అవ్వదగ్గ నేరాలన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 320లో ఒక పట్టిక రూపంలో పొందుపరచడం జరిగింది. అంటే ఏ ఏ సెక్షన్ల కింద నేరము ఆరోపించబడినప్పుడు ఆ కేసు రాజీ అవదగ్గదా అవకూడదా. అవదగ్గ నేరాలన్నీ రాజీ అవదగ్గ నేరాలు అంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ అన్నీ ఈ సెక్షన్ 320 సిఆర్పిసిలు పొందుపరచడం జరిగింది. అందులోనే ఆ పట్టికలోనే ఎవరు రాజీ అవ్వాలి అనేది కూడా పొందుపరచడం జరిగింది. ఉదాహరణకి ఒక చిన్న దొంగతనం కేసు అనుకుందాం. దొంగతనం కేసు అది క్రిమినల్ నేరం, దొంగతనం చేయడము క్రిమినల్ నేరం. క్రిమినల్ నేరము అంటే చట్టము చేత నిషేధించబడి ఆ చర్యకు శిక్ష విధించబడి సౌలభ్యం ఉన్నప్పుడు దాన్ని నేరము అని చెప్పడం జరుగుతుంది. క్రిమినల్ నేరంగా చెప్పడం
1: పరిగణిస్తారు
0: చట్టం. ఈ క్రిమినల్ నేరాలు రాజీ అవదగ్గ నేరాలు లో ఎవరు రాజీ అవ్వచ్చు అనేది పట్టికలో కనపరచబడిందని ఇందాక చెప్పడం జరిగింది కదా. ఆ ఉదాహరణకి దొంగతనం కేసు తీసుకుందామని అనుకున్నాం. దొంగతనం కేసులో రాజీ అవదగ్గ వ్యక్తి ఎవరు అంటే ఆ సొమ్ము పోగొట్టుకున్న ఆసామి లేదా వ్యక్తి. ఒక వ్యక్తి యొక్క సొమ్ము ఇంకొక వ్యక్తి దొంగలించినప్పుడు ఆ వ్యక్తి మీద నేరారోపణ చేస్తే ఆ దొంగతనం కేసుగా పరిగణిస్తారు. సెక్షన్ 379-80 సెక్షన్లు వాటికి ఇండియన్ పీనల్
1: వాటికి
0: వాటిలో ఈ సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి కోర్టుకు వచ్చి నేను ఇతనితో రాజీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియపరిస్తే కోర్టు వారు
1: ఈ అవతల వ్యక్తికి
0: నోటీసులు పంపించి వాళ్ళు హాజరైన హాజరైనప్పుడు లోకదళ ముందు హాజరై నేను
1: వినిపించవచ్చు.
0: అలాగే చిన్న చిన్న గాయాలు కలగజేసినప్పుడు, ఉదాహరణకు ఏదో ఆవేశంలోనో సందర్భం ఏదైనా విధి లేని పరిస్థితుల్లో ఇరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు గాయాలు కలుగుతాయి. అప్పుడు వాటిని 323-324 సెక్షన్ల కింద కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేస్తారు పోలీసులు విచారణ అనంతరం. అట్లా దాఖలు చేసినప్పుడు కూడా, కేసు దాఖలు చేసిన తర్వాత కూడా ఈ దెబ్బలు తగిలిన వ్యక్తి వచ్చి నేను రాజీ అవ్వడానికి సంసిద్ధుణ్ణి, నేను అతన్ని క్షమిస్తున్నాను, రాజీ అవుతున్నాను అని చెప్పి కోర్టులో ఒప్పుకుంటే లోకదళత్ ముందర వాటిని కూడా కేసులు తీసేయడానికి వీలవుతుంది.
1: అంటే ఇప్పుడు మనం

0: ఇప్పుడు కొట్టుకున్నారు అన్న విషయం మాట్లాడుకున్నాం కదా లాయర్ గారు, కొట్టుకున్న వెంటనే ఈ విషయంలో పోలీసులు ఎంటర్ అయిపోతారు.
1: అవునండి,
0: పోలీసులు ఎంటర్ అయిన తర్వాత పోలీసులు కేసు పెట్టడము అంటే రిజిస్టర్ అవుతుంది, అండ్ వాళ్ళను కూడా విచారించడం అనేది జరుగుతుందా? వీళ్ళు రాజీకి వచ్చిన
1: అవసరం,
0: వాది ప్రతివాదులు ఇద్దరు కోర్టుకు.
1: ఎవరైతే బాధితుడు లోకదళత ముందర తను రాజీ అవ్వడానికి
0: సంసిద్ధంగా ఉన్నాను
1: చేసిన ఎడల పోలీసులను విచారణ అవసరం లేదు. ఎందుకంటే కేసు జరిగిన ఒక సమస్య జరిగినప్పుడు వెంటనే ఫిర్యాదు ఇచ్చే వ్యక్తి బాధితుడు ఫిర్యాదు ఇస్తాడు పోలీసులకి.
0: అవును,
1: అప్పుడు పోలీసులు రంగంలోకి వస్తారు,
0: దిగుతారు.
1: పోలీసులు మొట్టమొదటిగా వారికి ఈ నేరం గురించిన సమాచారం వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ని న్యాయస్థానానికి కాపీ పంపించి వాళ్ళు దర్యాప్తు మొదలు పెడతారు. ఈ దర్యాప్తులో ఈ నేరం చేసినాడా లేదా అన్న విషయాన్ని పూర్తిగా వాళ్ళు
0: పరిశీలించి
1: దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన సాక్షులను విచారించి వారి యొక్క స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసి ఛార్జ్షీటుతో పాటు కోర్టులో ఛార్జ్ షీట్ అంటే నేరారోపణ పత్రం, నేరారోపణ పత్రాన్ని కోర్టులో దాఖలు చేస్తారు. అక్కడితో పోలీసుల యొక్క పాత్ర ముగుస్తుంది, అంటే విచారణకు సంబంధించిన పాత్ర. కానీ తిరిగి సాక్షుల్ని ప్రవేశపెట్టాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది, కోర్టు వారి సమన్లకు లోబడి. అట్లా వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టినప్పుడు బాధితుల్ని వాళ్ళు, మేము విచారణ అవసరం లేదయ్యా, మేము అతని
0: సఖ్యతతో
1: ఉంటాము అని చెప్పి
0: రాజీ మార్గాన్ని
1: ఎంచుకుంటున్నప్పుడు లోకదళతుల ద్వారా ఇది వాటిని కేసుల్ని అంతటితోనే క్లోజ్ చేసి.
0: అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు రాజీకి వచ్చారు కాబట్టి వాది ప్రతివాదన అంటే సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి లేదా దెబ్బలు తగిలి గాయాలైన వ్యక్తి నేను రాజీకి సిద్ధంగా ఉన్నానంటే అటువైపు వ్యక్తికి ఇటువైపు వ్యక్తికి అంటే అన్ని పరిశీలించి న్యాయం తీర్పు చెప్పారనుకోండి, అక్కడితో ఖతం అయిపోతుంది ఆ కేసు. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ను దర్జా చేసిన పోలీస్ స్టేషన్కు న్యాయాధిపతి విషయాన్ని తెలుపుతారంటారా, ఈ విషయంలో మీ ప్రమేయం అక్కర్లేదు, ఆ కేసు సెటిల్ అయిపోయింది.
1: సెటిల్ అయిపోయింది అన్న విషయం పోలీసులకి మళ్ళీ ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు.
0: ఎందుకంటే
1: కేసులో బాధితుడు అతనా కాదా అని తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఒక అధికారి కావచ్చు, వారు అతన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, గుర్తింపు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తులు రాకుండా పోలీసులు అక్కడే ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకు. కనుక వాళ్ళకు కూడా ఈ దీనికి సంబంధించిన పరిష్కార జరిగిన విషయం తెలుస్తుంది, అప్పటికే తెలుస్తుంది. అప్పుడే ఒకవేళ తెలియని పక్షంలో వాళ్ళకి సమాచారాన్ని కూడా పంపించామని అడిగే వీళ్ళు కూడా ఉంది. వీళ్ళు స్వతహాగా హాజరైనప్పుడు అట్లా వాళ్ళని ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరచండి అని చెప్పి కోర్టు ద్వారా పంపించక కూడా సౌలభ్యం ఉంటుంది. ఇక్కడ అంతటితో ముద్దాయి మీద నేరాన్ని కొట్టివేసినట్లుగా భావించబడుతుంది. ఇక్కడ లోకదళతలో రాజీ అవ్వడం వల్ల అది నేరం రుజువైనట్లుగా శిక్ష పడినట్లుగా కాదు, నేరం నుంచి విముక్తుడైనట్లుగా భావించాల్సి.
0: ఇద్దరు విముక్తులైనట్టే,
1: ఇద్దరు విముక్తులైన
0: పరిష్కారానికి మార్గం అన్నమాట, వెంటనే పరిష్కరింపబడతాయి.
1: దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ముఖ్యంగా కాలయాపనే కాకుండా కోర్టుల్లో పని ఒత్తిడి తగ్గిపోవడం కాకుండా పార్టీలకు కూడా ఈ వ్యక్తులకు కూడా తదుపరి కక్షలు పెరిగే అవకాశం లేకుండా పోతుంది. అది ముఖ్య ఉద్దేశం.
0: అవునండి,
1: ఎందుకంటే ఉదాహరణకి శిక్ష విధించినారనుకుందాం, నేర విచారణ అనంతరం ముద్దాయికి శిక్ష విధిస్తే అప్పుడు ముద్దాయికి ఆ బాధితుడు లేదా సాక్షి ఫిర్యాదుదారుని మీద ఒక రకమైన కక్ష పెంచుకుంటాడు,
0: పెరుగుతుందండి, పెరుగుతుంది.
1: నన్ను జైలుకు పంపించాడు కదా ఈ కేసులోనే కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది,
0: కక్ష పెరుగుతుంది.
1: కనుక మళ్ళీ వీళ్ళ మధ్య గొడవలు జరిగే ఆస్కారము ఉంటుంది
0: భవిష్యత్తులో.
1: లేదు విచారణ అనంతరం నేరం రుజువుగా కేసు కొట్టివేసినారనుకుందాం, అప్పుడు ఈ బాధితుడికి న్యాయ వ్యవస్థ మీద కొంత నమ్మకం సడలే అవకాశం ఉంటుంది, అతను కూడా ఈ బాధి ముద్దాయి మీద కక్ష పెంచుకొని తిరిగి మళ్ళీ ఏదైనా దాడి చేసేది ఇట్లాంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో ఈ రకంగా రెండు రకాల ఇరు పార్టీలకు కూడా కక్షలు పెంచకోకుండా పరిష్కారం చేయడానికి వీలుంటుంది,
0: వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పాటు చేసి ఇద్దరికి సమ్మతమైనటువంటి తీర్పును
1: చెప్పడం జరుగుతుంది, వీలవుతుంది. ఇట్లాంటి రాజీ అవదగ్గ నేరాలు చేయవచ్చు. సాధారణంగా ఈ రాజీ అవదగ్గ నేరాలు వ్యక్తులకు లేదా వ్యక్తుల యొక్క ఆస్తులకు సంబంధించిన నేరాలు.

0: నేరాలు ఉంటాయి. సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు రాజే అవకూడని నేరాలు. ఉదాహరణకి ఇవి పెద్ద నేరాలు అయి ఉంటాయి సాధారణంగా. ఉదాహరణకి ఒక వ్యక్తిని హత్య చేస్తాడు ఒక వ్యక్తి, హత్య బాధితుడు, అక్కడ బాధితులు ఎవరు, బాధితుడు చనిపోయాడు,
1: గావింపబడిన వ్యక్తి,
0: గావింప వ్యక్తి
1: అతను లేడు
0: రాజు అవడానికి, అతని వారసులు రాజు అవుతారా అని అనుకుంటే వాళ్ళు అవడానికి ఇది సమాజంలో ఒక చెడ్డ అభిప్రాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. కనుక ఈ వీటిని అఫెన్సెస్ అగెనెస్ట్ సొసైటీ అని భావిస్తారు. అంటే సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా భావించి వాటిలో రాజీ అవ్వకూడదు అని చెప్పి అవి నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్గా పేర్కొనడం జరిగింది చట్టంలో. అంటే పెద్ద నేరాలు, వీటిని విచారణ ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే. కోర్టులలో విచారణ అనంతరం సాక్ష్యాధారాలన్నీ న్యాయమూర్తి పరిశీలించి వాటిలో న్యాయం ఈ ఫిర్యాదు
1: చెప్పడం,
0: ఈ ముద్దాయి నేరం చేసినాడు అని భావించిన ఎడల శిక్ష విధించడము లేదా నేరాన్ని రుజువు పరచలేకపోతే కేసుని కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. ఇది క్రిమినల్ కేసుల్లో. ఇక సివిల్ కేసులలో ఆల్రెడీగా దాఖలు చేసిన కేసుని కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు, రాజీ అవ్వచ్చు అని ఇందాక చెప్పుకోవడం జరిగింది.
1: అలాంటి వాటిని కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి
0: రాజీ అయినప్పుడు కోర్టు ఫీజు, కోర్టులో దావా దాఖలు చేసేటప్పుడే కోర్టుకు ఫీజు చెల్లించారు. ఆ కోర్టుకు చెల్లించిన ఫీజును కూడా తిరిగి వాపసు పొందేకి కూడా ఈ చట్టంలో
1: కక్షిదారునికి ఈ లోక్ అదాలత్ సంప్రదించిన కూడా అది వెనక్కి
0: లోక్ అదాలతల ద్వారా రాజీ మార్గంలో పరిష్కారం చేసుకునేలా తొలుత దావా దాఖలు చేసేటప్పుడు చెల్లించిన రుసుముని కోర్టు ఫీజును తిరిగి
1: వెనక్కి
0: ఇచ్చే అవకాశం కోర్టులో కల్పించడం
1: చెప్తారు.
0: ఈ రకంగా పరిష్కారం ఈ కోర్టు ఫీజుల్ని తిరిగి పొంది
1: పొందవచ్చు,
0: ఆ సౌలభ్యం ఇందులో కల్పించబడింది. ఈ రకంగా ఈ ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార సమస్య పరిష్కార విధానం ద్వారా కేసులను పరిష్కరించుకోవడానికి ఇటు సాధారణ ప్రజలు కానీ, కోర్టు కక్షిదారులు కానీ, లేక ఇతర అధికారులు కానీ ఈ రకంగా ప్రయత్నం చేయడం వల్ల మన సమాజంలో తొందరగా ఈ న్యాయం చేకూర్చడానికి వీలవుతుంది. అంతేకాకుండా కోర్టులలో పేరకపోయిన కేసుల సంఖ్య కూడా తగ్గించడానికి వీలవుతుంది.
1: నిజమేనండి,
0: ఈ కోర్టుల కేసులు పేరకపోవడానికి ప్రధాన కారణం ఎందుకంటే జనాభా పెరిగిన ప్రాతిపదికలో కోర్టులు పెరగకపోవటం. అంతేకాకుండా కొత్త కొత్త చట్టాలు రావడం, ఈ కొత్త కొత్త చట్టాల వల్ల కేసులు కొత్త కొత్తగా ఎక్కువగా పెరగడం, వీటి వల్ల సంఖ్య పెరుగుతూ పోయి కోర్టులలో న్యాయమూర్తులు తీరిక లేకుండా 325 రోజులు 24 గంటలు తీర్మానం
1: చేసినప్పటికీ
0: కూడా
1: కేసులు ఉంటూనే
0: ఉన్నాయి. ఇది ఎందుకంటే నీటి ఊట అలాగా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోదలసింది ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం, అన్యాక్రాంత యోగ్యతా పత్రముల చట్టం అనేది, దాంట్లో ఈ చెక్కులు ఇచ్చినప్పుడు బౌన్స్ అయినప్పుడు చెక్ బౌన్స్ కేసు అని అంటారు. ఇవి మన దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండి కోర్టులలో పని ఒత్తిడి పరిష్కారం, వాటి పర్యవసానం మిగతా కేసుల మీద కూడా పడి సత్వర న్యాయం అందించడానికి వీలు లేకుండా పోతుంది. కనుక ఈ సత్వర న్యాయాన్ని పొందడానికి ప్రజలు కానీ, న్యాయమూర్తులు కానీ, ఇతర అధికారులు కానీ ఈ ప్రత్యామ్నాయ
1: పరిష్కార మార్గాలు
0: కృషి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తుంది
1: చెప్తోంది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి రమేష్ నాథ్ రెడ్డి గారు, మీకు మా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ సి రమేష్ నాథ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని

0: భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
0: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. STD కోడ్ 08554. ప్రకటన విన్నారు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: top of Group L. In another Group L fixture, Croatia defeated Panama 1-0 at Toronto Stadium. The IMD has said that conditions are favourable for further advance of southwest monsoon into parts of Maharashtra, Chhattisgarh and Madhya Pradesh during the next 2 days. It forecast heavy to very heavy rainfall over coastal Karnataka, Konkan and Goa over the next 3 days. Assam, Meghalaya, interior Karnataka, Madhya Maharashtra, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim and Telangana are expected to witness heavy rainfall today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. Center tightening norms for foreign contributions has been widely covered by all the dailies today. Hindustan Times writes, government issues new rules for Foreign Contribution Regulation Act to boost the fundraising ability of religious bodies registered as NGOs and to bar religious conversion. BRICS national security advisors and heads call for joint action against terrorism, cyber threats, states the Tribune. An editorial in the Pioneer writes on how e-governance is transforming Grameen Bharat. With nearly 900 million people living in rural India, the effectiveness of our Panchayati Raj institutions will shape the trajectory of the nation's development, as it is the bedrock upon which a Viksit Bharat will be built. India and US rework trade deal amid tariff changes as fresh talks begin after Modi-Trump G7 meet, notes the Asian Age. The Statesman reports about a record surge in Vaishno Devi pilgrims as the number crosses the 50 lakh mark well before the year reaches its halfway point. International Maritime Organization announces plan to evacuate vessels stuck in Persian Gulf due to the war in West Asia, writes the Hindu. And finally, The Economic Times writes about Gujarat government focusing on Ranshala to educate children of salt pan workers by converting unusable buses into classrooms equipped with smart TVs and TV connectivity dedicated to educational channels. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. BRICS nations call for stronger cooperation to address widening range of global security challenges, including terrorism and cyber threats. Prime Minister Narendra Modi gets condolence call from Qatar's Emir after 12 Indians killed in Ras Laffan gas plant blast. India strongly criticizes Pakistan's remarks over situation in POK, says Islamabad deflects attention away from its human rights abuses. India and United States open high-level trade talks in New Delhi to recalibrate proposed bilateral trade agreement. And in FIFA World Cup, Portugal thrash Uzbekistan 5-0. Match between England and Ghana draw goalless. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and NewsOnEIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ సైకిల్ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథక కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ నెల ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం మేరా యువభారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా మేరా యువభారత్ కార్యాలయం వరకు కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ

అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో

0: రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి, ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 19వ తేదీన అనంతపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 20వ తేదీ అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,000 ప్రాంతాల్లో 5 లక్షల మంది వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నెల రోజుల నుండి యోగా పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను మీరింతవరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జులై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: లేఖ విన్నారు రచన శ్రీ ఎం మనోహర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: కార్యక్రమంలో ముందుగా కలిసుందాంరా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: జి ఆనంద్, సుశీల పాడిన వేటూరి గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి, చిత్రం కల్పన.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి క్రాక్. చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: శ్రోతలు 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ అనగా రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు

సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట లేడీస్ అండ్ జెంటిల్మెన్. చిత్రం కోసం దినకర్, సునీల్ కశ్యప్, రమ్య బెహ్రా పాడిన పాట ఇప్పుడు విందాం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25

0: పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: వింటున్న పాట కాంతారా, చిత్రం నుండి సాయి విఘ్నేష్ పాడిన పాట.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం కృపానంద నగర్ నుండి వ్రాస్తున్న శ్రోతలు జెన్నే ఆంజనేయులు, ఆదినారాయణ, గోవిందదాసు, డి గోవిందరాజులు, చంద్రశేఖర్, వీరందరూ కోరుతున్న పాట సిరివెన్నెల. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. గుత్తి రోడ్, రాణినగర్, అనంతపురం నుండి వ్రాస్తున్న శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత్, కరుణాకర్, వీరందరి కోరికపై ఇప్పుడు విందాం. ఆహా చిత్రం నుండి శ్రీనివాస్ పాడిన పాట. రచన సీతారామశాస్త్రి. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.
3: ప్రారంభం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాతి ఉత్తరం అనంతపురం సిండికేట్ నగర్ నుండి చోడేశ్వరి దేవస్థానం దగ్గర నుండి వ్రాస్తున్న శ్రోతలు, కుటుంబ సభ్యులు శ్రీరాములు, గిరిజమ్మ, ధీరజ్, హరిణి, నరేష్ కుమార్, గౌతమి, లక్ష్మి, ఇంద్రాణి, వేణుగోపాల్, జయప్రకాష్, చంద్రమౌళి, ఈ శ్రోతల కోరిక మేరకు ఇప్పుడు విందాం సిరి సంపదలు. చిత్రం నుండి ఘంటసాల జానకి పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం మాస్టర్ వేణు.
2: తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపు నుండి వ్రాస్తున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. అలాగే అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి పల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, టీనా, పరిమళ, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై ఇప్పుడు విందాం పవిత్ర బంధం చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు కూరగాయలు పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళమాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం బుక్కరాయ సముద్ర మండలం దండువారిపల్లి నుండి వ్రాస్తున్న శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, కాంతమ్మ, సోని, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, చరిత, కిట్టప్ప, తేజ, రఘు వీరందరి కోసం ఇప్పుడు విందాం ఇదెక్కడి న్యాయం చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట. రచన దేవులపల్లి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఊసరవెల్లి చిత్రం నుండి ముఖేష్, సుచిత్ర పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ.

జై జవాన్ చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు తాడిపత్రి శ్రీనివాసాపురం నుండి వ్రాస్తున్న శ్రోతలు సి చెంచిరెడ్డి, తులసిరెడ్డి, సావిత్రి, శ్రీవాణి, హరిత, సాయి భావన, సాయి దత్తరెడ్డి, దుర్గా కార్తిక్, ఉదయకీర్తన, పరమేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి.

ఈ ఉత్తరం సికింద్రాబాద్ బురిదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి కోరుతున్న శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత.

విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరందరి కోసం ఇప్పుడు విందాం గోపాలకృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

పెదరాయుడు చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, అనంతపురం మండలం కృష్ణంరెడ్డిపల్లి నుండి అరుణ, నాగేంద్రమ్మ, హైమావతి, వెంకటలక్ష్మి, శివకాంత, కోనమ్మ, కీర్తన, శ్యామల, లక్ష్మీదేవి, శివమ్మ, భాగ్యమ్మ, పార్వతమ్మ, పోలేరమ్మ, వీరాదేవి, ఎల్లమ్మ, సుదర్శనమ్మ వీరందరి కోసం ఇప్పుడు విందాం పెదరాయుడు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూలతోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. గమనిక విన్నారు. అభిలాష కార్యక్రమంలో ఈ ఉత్తరం వ్రాస్తున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య వీరందరి కోసం ఇప్పుడు విందాం దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో ఆయుష్మాన్ భారత్ పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ಆಕಾಶವಾಣಿ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మన జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. మంచి ఆరోగ్యం లేకుండా చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం ఏది సాఫీగా సాగదు. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాయి. ఒకప్పుడు దేశ ప్రజలు అనారోగ్యాలకు ఎక్కువ ఖర్చు భరించాల్సి వచ్చేది. ముఖ్యంగా పెద్ద ఆపరేషన్లు, క్యాన్సర్ చికిత్సలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. చాలా కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయడం లేదా ఆస్తులు అమ్ముకోవడం జరిగేది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆసుపత్రులు, వైద్య సేవలు కూడా పరిమితంగా ఉండేవి. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఆలస్యం చేసి చికిత్స తీసుకోవడం లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగేది. దీని ఫలితంగా మరణాల సంఖ్య కూడా పెరగడం, అలాగే కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడడం జరిగేది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించబడింది. దీని ప్రధాన ఉద్దేశం పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య బీమా పథకం. ఇది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత ఆరోగ్య బీమా కవరేజ్ అందించబడుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరలో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశ ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గుర్తింపు పొందింది. 2018 సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా కవరేజ్ని అందిస్తూ పేద కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యల సమయంలో భారీ వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారం వల్ల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పేద, బలహీన వర్గాల కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి వైద్య ఖర్చుల కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ ఈ పథకం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా అవసరమైన వైద్య చికిత్సలను పొందగలుగుతున్నాయని తెలిపారు.
1: అగర్ కిసి గరీబ్ కో కభీ

0: अस्पताल जाना पड़ा तो ये कार्ड उसकी जेब में 5 लाख रुपए के एटीएम कार्ड का काम करेगा। ये आयुष्मान कार्ड गरीब के इलाज के लिए 5 लाख रुपए की गारंटी है और ये मोदी की गारंटी है। भाई और बहनों, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है। अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता।
1: 2025 వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. అలాగే 12 కోట్లకు పైగా పేద బలహీన కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ప్రత్యేకంగా 70 సంవత్సరాల పైబడిన 86.51 లక్షల మంది వృద్ధులు ఈ పథకంలో నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా 33 వేలకు పైగా ఆసుపత్రులు ఈ పథకంలో భాగస్వాములయ్యాయి. వీటిలో 17,685 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 15,380 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులు వైద్య ఖర్చుల రూపంలో 1.52 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారు. అంటే ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజలు స్వంతంగా ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం భరించడం ద్వారా కోట్లాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాయి. ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ప్రజలు విస్తృతంగా వైద్య సేవలను వినియోగించుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025 వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ పథకం కింద అత్యధికంగా సాధారణ వైద్య సేవలను 2,17 లక్షల మందికి పైగా పొందారు. నేత్ర వైద్య సేవలను సుమారు 45 లక్షల మంది వినియోగించుకోగా క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన మెడికల్ అంకాలజీ సేవలను 41 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నారు. ప్రసూతి స్త్రీరోగ సేవలను 35 లక్షల మందికి పైగా, సాధారణ శస్త్రచికిత్సలను 33 లక్షల మందికి పైగా పొందారు. ఎముకల సంబంధిత చికిత్సలను 24 లక్షల మందికి పైగా, మూత్రపిండాలు యూరాలజీ సేవలను దాదాపు 20 లక్షల మంది వినియోగించుకున్నారు. అలాగే గుండె సంబంధిత వైద్య సేవలను 12 లక్షల మందికి పైగా పొందగా, నవజాతి శిశు సంరక్షణ సేవలను 11 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి ఈ పథకం ప్రజల ఆరోగ్య అవసరాలను ఎంత విస్తృతంగా తీర్చుతోందో తెలియజేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6,556 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపు 2025-26 నాటికి 9,406 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రంగానికి నిధుల కేటాయింపులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే 2022-23 కేటాయింపులు 7,857 కోట్లకు పెరిగాయి. 2023-24 7,200 కోట్లు, 2024-25 7,500 కోట్లు కేటాయించగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 9,406 కోట్లను కేటాయించారు. ఈ పెరుగుదలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్లో మరో కీలక భాగమైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నాయి. తల్లి శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అసంక్రమణ వ్యాధుల చికిత్స, కంటి, చెవి, ముక్కు, గొంతు చికిత్సలు, ఉచిత మందులు, పరీక్షలు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి పౌరునికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా ABHA డిజిటల్ హెల్త్ ఐడి అందిస్తున్నారు. 2025 నాటికి 79.91 కోట్ల ABHA ఖాతాలు సృష్టించబడ్డాయి. COVID-19 అనంతరం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ PMABHIMను ప్రారంభించింది. 2021-26 వరకు అమలయ్యే ఈ కార్యక్రమానికి 64,180 కోట్ల రూపాయల భారీ నిధులు కేటాయించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద పేద కుటుంబాలకు పెద్ద వ్యాధుల చికిత్సను ప్రతిపాదిత ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. గుండె, క్యాన్సర్, మూత్రపిండాల సంబంధిత సమస్యలు వంటి ఖరీదైన చికిత్సలకు పథకాల ద్వారా సహాయం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద అమలవుతున్న పథకాలు గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆరోగ్య రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ

0: ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరులోని పీఈఎస్ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్కే సుబ్రహ్మణ్యం ఆయుష్మాన్ భారత్పై మాట్లాడుతూ, ఆరోగ్య సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా చికిత్స మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
1: Ayushman Bharat is a noble initiative and vision of our Prime Minister of India and is there in all states and our earth is no exception. Any patient who walks into our hospital who has got Ayushman, who is a beneficiary of Ayushman Bharat will be getting an Abha card. What we mean by Abha card is when he discloses his Aadhaar number, an Abha number is generated, and with the Abha number all the facilities of under Ayushman Bharat will be free of cost. The patient need not have to pay anything.
0: Pashchima Godavari jillalo జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎస్ఎంలు కలిసి ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 1,42,420 మందికి ఏబీహెచ్ఏ కార్డులు నమోదు పూర్తి చేశారు. అనేక మంది లబ్ధిదారులు యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్డులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జిల్లాలోని మారుటేరు గ్రామంకు చెందిన షేక్ మీరా మాట్లాడుతూ, తమ కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారని, అందరూ ఏబీహెచ్ఏ కార్డు పొందినట్లు తెలిపారు. తన అమ్మమ్మకు అనారోగ్యం, కంటి సమస్యతో సంబంధించి ఏబీహెచ్ఏ కార్డు ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు అందించారని తెలిపారు.
2: మా అమ్మమ్మగారికి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అది మధ్యన కొంచెం ఎక్కువగా అది జరిగిందండి, వయసు రీచ్చేలాగా. అయితే మేము దానికోసం మాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు మా ఆశా వర్కర్లు మాకు ఈ కార్డు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా వైద్యం చేయించుకోవచ్చు, దీని మనం ఎటువంటి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వమే దీనికి భరిస్తుంది అని చెప్పి మమ్మల్ని గైడ్ చేయడం అది జరిగింది. కొన్ని హాస్పిటల్స్ అనేవి ఈ కార్డు ద్వారా మనకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి కాబట్టి వాటి దగ్గరికి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళామండి. మేము వెళ్ళగానే మమ్మల్ని జాయిన్ చేసుకుని మా మామగారికి వాళ్ళకి ఆపరేషన్ కూడా చాలా చక్కగా జరిగింది.
0: అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆయుష్మాన్ కార్డు ఉపయోగించి ఖర్చు లేకుండా ఆపరేషన్ నిర్వహించాలని, ఈ సేవలపై లబ్ధిదారు కవిత స్పందిస్తూ, పేదలకు ఇలాంటి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు.
3: మా బాబాయ్కి బాగాలేనందున బ్రెయిన్ ఆపరేషన్ చేయించడం కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాము. ప్రైవేట్ హాస్పిటల్స్లో 5-6 లక్షల వరకు అవుతుంది అన్నారు. అవి మేము మా స్తోమత లేక చేయించలేకపోయాము. తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది. మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలోనూ అందిస్తున్న వైద్య సేవలు, వివిధ చికిత్సలకు సంబంధించిన సదుపాయాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరికి చెందిన లబ్ధిదారుడు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా తాను ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఇలాంటి ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం పేద ప్రజలకు పెద్ద ఊరటగా ఉందని తెలిపారు.
4: ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండాలి ఏమిటి అనే దాని మీద మాట్లాడి, మీకు మోడీ గారు మీకు ఉచితంగా 5 లక్షల రూపాయలు విధిస్తున్నారు, మీరు ఏ హాస్పిటల్ అయినా సరే చూపించుకోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళి ఈ కార్డు చూపిస్తే చాలు చక్కగా మీరు చూస్తారని చెప్పేసి డాక్టర్ గారు మాతో చెప్పడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా డాక్టర్ గారు చెప్పారు, అక్కడ ఏ ఆరోగ్యంలో తేడా ఉన్నా కూడా ఈ కార్డు చూపిస్తే వెంటనే మాకు స్పందించి డాక్టర్ గారు దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నారు.
0: ఆయుష్మాన్ భారత్ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు సమగ్ర ఆరోగ్య భద్రతను అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, డిజిటల్ హెల్త్ మిషన్, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయంగా పనిచేస్తూ దేశాన్ని సార్వత్రిక ఆరోగ్య లక్ష్యానికి చేరువ చేస్తున్నాయి. నాణ్యమైన వైద్యం ప్రతి పౌరుడికి హక్కుగా అందేలా చేయడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం భారతదేశంలో ఆరోగ్య భద్రతను బలపరచడంలో ఒక కీలకమైన అడుగుగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వైద్య ఖర్చుల భారం తగ్గించి అవసరమైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనను వాస్తవంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం సమాజంలోని ప్రతి వర్గానికి ఆరోగ్య రక్షణ అందించే

0: గా ఒక బలమైన సామాజిక సంక్షేమ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు.
1: ఈ కార్యక్రమం
0: రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కే సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. మీరు కూడా వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైన సాంగ్స్ వినాలి అనుకుంటే వాట్సాప్ చేయవలసిన మా నెంబర్ 8662488812. మరి ఈరోజు మనకు ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే ఖైతీ మూవీ నుంచి గోరింట పూసింది సాంగ్ వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేషా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన
2: ఉదయం పూట మీ ప్రోగ్రామ్ లో పాల్గొనడం మాకు సంతోషం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోతలపల్లి ఇందిరమ్మ శంకరంపేట గ్రామం నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఒక రాంగ్ ఆన్సర్ కూడా మనకు వచ్చింది రాజేష్ హిందూపూర్ నుండి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్, ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి హాయ్ హాయ్ అండి, అలాగే ఓకే శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపర నుండి మావులాలి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం. కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన బ్రహ్మపురం నుండి భార్గవ శివరామ్ కూడా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ ఆర్జే గారు అంటూ కోడుమూరు వీరేష్ ఊర్మిళ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చీరాల రామకృష్ణాపురం నుండి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ రాఘవ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు. ఓకే ఉదయాన్నే రేడియో రంగ్ విచ్చేసిన జ్యోతి గారికి శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ని అయితే పంపించేశారనమాట. ఉదయాన్నే రేడియో రంగస్థలానికట. నరసింహారెడ్డి మాధవరం నుండి సూపర్ ఉంది మీ ఆన్సర్ అసలు. అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపురం మెసేజ్ చేశారు, హాయ్ అండి, ఇంకెవరు అయ్యుంటారండి అంట. ఎస్, ఇక్కడ ఫ్యాన్స్ సూపర్ సూపర్ సూపర్ అసలు. రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, ఉదయం భానుడు విజృంభించాడు, వరుణ్ గారిని పంపించి భక్తి పాటలన్నీ వింటూనే ఉన్నా, హాయ్ హలో జో అంటూ మెసేజ్ చేశారు. మంచి మంచి పాటలు విషయాలు వింటూ పాటల పల్లకి జో అంటూ మెసేజ్ చేశారనమాట. హరివిల్లిలో ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ రైట్ ఆన్సర్ అని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాకాని నుంచి పద్మ మెసేజ్ చేశారు, బుజ్జిమా నాగలక్ష్మి పద్మనా, యా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, మీరు ఆన్సరు మీ పేరు పంపిస్తే సరిపోతుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రాకతో హరివిల్లు కార్యక్రమం అయ్యింది విరిజల్లు, ఇక శ్రోతలందరూ తడవటం ఖాయం అంటూ సూపర్ కవితను పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హరివిల్లికి స్వాగతం అంటూ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, మందిలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు అంట. సో ఇది కూడా అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ ఐఎమ్ హేమలత ఫ్రమ్ కర్నూల్ అని మెసేజ్ చేశారు, యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ మ్యామ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సో అది మ్యాటర్, మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే సూపర్ సూపర్గా వచ్చేసినాయి అనమాట. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే రామ్ చరణ్ రంగస్థల మూవీలో చెప్తారు కదా. అస్సలు లేట్ చేయకుండా మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంతకీ సెకండ్ ప్రశ్న అంటే రెండవ ప్రశ్న ఏంటి అంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా గెస్ట్ చేయండి. రైట్ ఆన్సర్ ని 8662

4888114 ఈ నంబర్ కి మెసేజ్ చేసేయండి మీ పేరుతో పాటుగా. రైట్ నౌ మీకోసం రంగస్థలం చిత్రానికి ఎంఎం మానసి పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అప్పులు రాజు, జో గారు ఎప్పుడు వచ్చినా అదే జోష్, అదే స్పీడ్. టైం నమ్మను, టైమింగ్ నమ్ముతానా? ఓకే, అందుకే ఇంతమంది ఫ్యాన్స్ అంటూ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ని పెడన జోగానంద్ర కాలనీ అప్పల రాజు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు, అయ్యో కాదు కదా, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ ప్రశ్న వినలేదు, బట్ ఫస్ట్ వినలేదు కానీ సెకండ్ క్వశ్చన్కి అయితే మీరు రైట్ ఆన్సర్ని పంపించేశారు. సో ఇప్పుడు అడిగాను కదా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ ఆన్సర్ని అడిగే జనరల్ నాలెడ్జా, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. మంగళగిరి జయలక్ష్మి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణ జిల్లా కాజ నుండి రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు జిల్లా నుండి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సాయిదుర్గ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి మాధవరం రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుండి. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అపరంజీ ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్. అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్య, భువనేష్, చరణ్, సాయి ఫ్రమ్ పెనుగొంచి ప్రోళ్ళ. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ జ్యోతి గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ చేశారు. వేదాంతి జానకం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ విజయ్ మచిలీపట్నం. ఓకే, ప్రశ్న సరిగా వినలేదు అన్నారు. మరి ఆన్సర్ ఎలా పంపించేశారు, కరెక్టేనా అంటున్నారు? సూపర్గా పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ శుభోదయం అంటూ భారతదేశపు పంచదార పాత్ర, ఎస్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీహరీష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అయ్యో కాంప్లిమెంట్ ఎక్కడైనా ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా, మీరు ఏం హటవద్దు, ఓకేనా? అండ్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, ఇంకొకళ్ళని మీరు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు ఇలాంటివి జడ్జ్ చేయకుండా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీకాకుళం నుండి నాగవరపు లక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో చాలా రైట్ ఆన్సర్స్ అయితే మనకు వచ్చేసినాయి అనమాట. అది మ్యాటర్. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు అన్నాను కదా, ఉత్తరప్రదేశ్ అనమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అండి. అండ్ అలాగే స్పెషల్ అండ్ యునీక్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట ఇక్కడ. అండ్ అంతేకాదు బెస్ట్ టేస్ట్ కూడా అనమాట. సో అప్పుడే 10 hours 26 minutes 18 seconds వచ్చేసింది వీబీ క్లాక్. మరి 10:45 వరకు మాత్రమే మనం హరివిలులో ఉంటాం, ఎందుకంటే ఆ తర్వాత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనేది మీకు ఇచ్చేస్తాను, రెడీగా ఉండండి. ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిందనమాట. అది ఎక్కడ, ఏ దేశంలో, ఆ యూనివర్సిటీ పేరేంటి? మన భారత్లోనే, ఓకేనా? సో అది గెస్ చేయండి. ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. మరి ఎక్కడ అనేది అయితే నేను చెప్పేశాను, బట్ ఆ యూనివర్సిటీ పేరేంటి అనేది నాకు గెస్ చేసి పంపించండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీకోసం మిర్చి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయ్ ప్రకాష్, అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 10 hours 22 minutes 22 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. అని ఏ ప్రాంతానికి పేరు అని అడిగాను కదా మన హరివిలిలో. సో మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇందాకటి ఫస్ట్ క్వశ్చన్ కి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడిన జోగానంద్రరావు

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి.

0: ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్.

సేనాస్ 33:44 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమైతే హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూసేద్దాం. ప్రపంచ తొలి యూనివర్సిటీ అని అడిగాను, చాలా మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగానందర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. రెండోది రైట్ ఆన్సర్ మీరు ఫస్ట్ పంపించింది అయితే కాదు, ఏదో ఒకటి తీసుకోవాలంట. రైట్ ఆన్సర్ మాత్రమే తీసుకుంటాను. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నరసింహారెడ్డి మాధవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ మురుకులోని అల్కారావిన్ అయ్యో శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. నేను ఆన్సర్ ఏంటనేది చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రాజ్గిర్ బీహార్ అంట, ఓకే. అండ్ తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు కృష్ణా జిల్లా. కాదండి నేను చెప్తాను. మస్తాన్ సాహెబ్ మెసేజ్ చేశారు ఢిల్లీ నుండి అండ్ అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. దీని పేరు అది కాదు కదా, ఓకే. మంగళగిరి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం ఆర్జే జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ. ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ అండ్ ఉదయం నుంచి వాఫ్ అద్భుతమైన పాటలు వేస్తున్నారు సూపర్ ధన్యవాదాలు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మై నేమ్ ఈజ్ పోలంబల్లి శ్రీనివాసరావు సంధ్య చరణ్ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి, బట్ ఆన్సర్ నేను చెప్తాను. ఓకే గుడ్ మార్నింగ్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబడి నగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 700 BC, ఓకే. మీ పేరు అపరంజీ ఫ్రమ్ తిరుపతి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఎస్ ప్రస్తుతానికి పాకిస్తాన్లో ప్లేస్, ఓకే. అండ్ నెక్స్ట్ రమణారావు ఫ్రమ్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 50 సంవత్సరాలకు ముందున, ఓకే. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, యూనివర్సిటీ అయితే రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, మొరాకో కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం, అప్పట్లో రావాల్సింది ఉండేదిటనా, అంటే ఆహా అక్కడ పాకిస్తాన్లో ఉండాలనా. ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ పెడన బ్రహ్మపురం నుంచి భార్గవ శివరామ్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. శ్రీహరి హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పుల రాజు గారు ఇందాక ఆల్రెడీ పంపించిన దానిలో ఒకటి రైట్ ఆన్సర్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. ఎనీవే ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నేను ప్రపంచ తొలి యూనివర్సిటీ అన్నాను కదా, క్రీస్తుపూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిందని చెప్పాను. అది మన భారత్లో తక్షశిల అండి. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి కూడా 10,500 మంది విద్యార్థులకు ఏకంగా 60 సబ్జెక్టులో బోధనలు సాగించారట. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది మ్యాటర్.

అండ్ ఫైనల్గా ఇంకొక సినిమా ప్రశ్న అడిగేనా, అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది, వినగానే ఆటోమేటిక్గా మైండ్లో ఒక బీజిఎం, కొన్ని విజువల్స్ కూడా వచ్చేసాయి కదా, మరి ఏ మూవీ, ఆ డైలాగ్ అండ్ ఆ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి, అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది. సో మరి ఎవరా హీరో ఏంటి ఆ సినిమా, గెస్ చేయండి. రైట్ నౌ మీకోసం సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మధుప్రియ పాడిన ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: టెనర్స్ 40 మినిట్స్ క్రాస్ అయిపోయింది, వీబీ క్లాక్ అయితే. మరి ఫైనల్ గా నేను ఒక ప్రశ్న ఇచ్చాను, ఎవరెవరు మెసేజెస్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి అభిమాన ఆరాధ్య హీరో అండ్ రజనీకాంత్ రైట్ ఆన్సర్ ని పంపించారు. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, తక్షశిల ఇందాకటి ఆన్సర్ కదా అది, ఓకే. అండ్ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే హీరో మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, పెడన జోగనందరావు కాలనీ అపుల్ రాజు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ మెసేజ్ చేశారు. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి మాధవరం నుండి రైట్ ఆన్సర్. అపరంజి తిరుపతి నుండి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఊరోకొండ నుండి ఈశ్వరియ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వీరహనుమాన్ బాలాజీ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎస్ రజనీకాంత్ నేనే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ ఏం పంపించారని. అండ్ సీను టైలర్ జైలార నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్యా సాయిచరణ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు పెనుగంచి ప్రోల్ నుండి. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మస్తాన్ బాషా సాహెబా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. శ్రీహరి హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారమ్మ, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సాయి గణేష్ టైలర్ రైట్ ఆన్సర్. అండ్ రజనీ మొహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ మెసేజ్ చేశారు బెంగళూరు నుండి రమణారావు. సో అది మ్యాటర్ ఇంతకీ మన రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ అనమాట. ఈరోజు హరివిల్లు బాగుంది కదా. రాక్షసుడి చేతి నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్తో మనం క్లోజింగ్ ఇచ్చేద్దాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టేట్యూన్.

0: వెల్ మై డియర్ లిజనర్స్, మరి మీరు ఇంతవరకు హరివిల్లు ప్రోగ్రామ్ విన్నారు కదా. ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మనం క్లోజింగ్ కూడా ఇచ్చేసాం. మరి 10:45 దగ్గరగా ఉంది స్టూడియోలో సమయం. ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, షుగర్ వ్యాధి ఉన్నవారు బరువు తగ్గుట గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ బి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ సమస్య ఉన్నటువంటి వారికి బరువు తగ్గాలి బరువు తగ్గాలి అని కూడా చెబుతుంటారు మీరు. సరే, దానికి ఆహార నియమాలు చెబుతారు, కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ లాంటివి చేయండి అని ఇవి చెబుతూ ఉంటారు. కొందరు చేస్తూ కొందరు తగ్గుతుంటారు, కొందరు ఇంకా నేను సరిగా బరువు తగ్గలేదండి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బరువు తగ్గే ఇంజెక్షన్లు వచ్చాయి అని కూడా వింటున్నామండి, ఒక్కసారి దాని గురించి వివరించండి డాక్టర్ గారు.
3: నమస్కారం అండి. మీరు అంటున్నట్టు బరువు తగ్గే ఇంజెక్షన్లు అని అంటున్నాం కదండి. ఇప్పుడు మనకి మెయిన్గా ఈ జీవన శైలిలో వచ్చిన మార్పులు అయితే కానివ్వండి, లేదా తగ్గిన శారీరక శ్రమ, లేదా స్ట్రెస్, నిద్రలేమి, ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇంతకుముందు మనకి ఒకప్పుడు 50-60 మాత్రమే ఈ షుగర్ అనేది చూసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు మనకి 25-30 వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. వాటికి ఎక్కువగా కారణం ఇప్పుడు మనం అనుకున్నట్టు యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నిద్ర తగ్గిపోవడం, సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ పాపం లేట్ నైట్ షిఫ్ట్స్ ఇట్లా ఉండటం, వీటి వల్ల 25-30 వాళ్ళకే మనం షుగర్ అనేది చూస్తున్నాం. వీళ్ళందరిలో కామన్ గా ఉండేది ఎక్కువ శాతం ఈ ఒబెసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ, వీటి వల్ల అంటే ఆ స్ట్రెస్ అయితే కానివ్వండి, వీటి వల్ల ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ రావటం వల్ల తద్వారా మనకి షుగర్ అనేది పెరుగుతోంది వీళ్ళలో. సో మనకి మెయిన్గా ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంజెక్షన్లు అనేవి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటున్నాం, కానీ ఇది మనకి షుగర్ తగ్గించడం కోసం వచ్చిన ఇంజెక్షన్స్. కాకపోతే ఎలా పనిచేస్తుంది అంటే మనకి అది పనిచేసే తీరులో వెయిట్ తగ్గుతుంది. సో అందుకని కొంతమందికి ఇప్పుడు మనం ఈ ఒబెసిటీ ట్రీట్మెంట్లో కూడా వీటిని యూజ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనకి మెయిన్గా డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, అంటే ఎంత మందులు వాడుతున్నా మనకి HbA1c తగ్గకపోవటం, దానివల్ల ఇంకా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటం, అంటే ఈ కార్డియోవాస్క్యులర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, కాళ్ళు పుండ్లు లాంటివి, లేకపోతే వాస్క్యులర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మైక్రోవాస్క్యులర్ సైడ్ ఎఫెక్ట్స్, ఇలాంటివి ఏమన్నా ఉన్నా వాళ్ళకి, ప్లస్ ఆ ఓవర్ వెయిట్ డయాబెటిక్స్, అంటే డయాబెటిక్స్లోనే మనకి కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. ఇలా లావుగా ఉన్న డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీళ్ళలో ఏంటంటే మనకి ఇది ఇప్పుడు వెయిట్ తగ్గించే ఇంజెక్షన్లు మనకి సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, ట్రెజపెటైడ్ అనేసి రకరకాలుగా ఉన్నాయండి. అంటే బయట మార్కెట్లో మనకి రకరకాల పేర్లతో వస్తున్నాయి, అంటే విగోవి అని, ఒజంపిక్ అని, లేకపోతే ఇంకా మోంజారో అని, అందరికీ ఎక్కువగా మోంజారో అనేది మనకి తెలుసు. ఇది ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కాకపోతే అవి పేటెంట్లో ఉండడం వల్ల మనకి ఇండియాలో చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇంతకుముందు

అంతగా దీని గురించి రాలేదు. కాకపోతే ఈ గత కొన్ని నెలలుగా ఏంటంటే దాని పేటెంట్ అయిపోవటం వల్ల కొంచెం ఆ మందు కాస్ట్ తగ్గింది. సో కాస్ట్ తగ్గడం వల్ల ఇప్పుడు మనం ఎక్కువగా అంటే మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది. సో ఎక్కువగా వింటున్నాం ఈ మందులు అనేవి, ఈ GLP-1 మందులు అంటాం. ఈ మందులు మనకి ఎలా పనిచేస్తుంది అంటే శరీరంలోని న్యాచురల్ గట్ హార్మోన్స్ అంటాం, GLP-1 అనే హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ లాగా మనకి ఇది పనిచేస్తుంది. ఆ హార్మోన్స్ జనరల్గా మనకి ఇన్సులిన్ని విడుదలని పెంచుతాయి, ప్లస్ మనకి లివర్లో నుంచి గ్లూకగాన్ అనేది వస్తుందండి. దానివల్ల ఏంటంటే లివర్లో గ్లూకోజ్ రిలీజ్ అవ్వటం ఇది జరుగుతుంటుంది. సో దాన్ని తగ్గిస్తుంది, అంటే లివర్లో నుంచి మనకి గ్లూకోజ్ తయారీని తగ్గిస్తుంది, ప్లస్ ఇన్సులిన్ని పెంచుతుంది, ప్లస్ మనకి కడుపు ఖాళీ అయ్యే సమయం అంటే మనం తిన్న తర్వాత అది ఒక 3 నుంచి 4 గంటలు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటాం, దాన్ని తగ్గిస్తుంది. ప్లస్ మనకి బ్రెయిన్లో ఇది చాలు మనకి ఇంకా మనకి సరిపోయింది అంటే సెటైటీ అంటాం, అది త్వరగా రావడానికి సహాయపడతాయి. సో ఈ హార్మోన్స్ లాగా మనకి ఈ మందు అనేది పనిచేసి తద్వారా మనం తినే ఆహారంలో మనకి క్వాంటిటీ తగ్గుతుంది, ప్లస్ ఇన్సులిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి మనకి షుగర్ తగ్గుతుంది, తద్వారా వెయిట్ తగ్గుతారు. అంటే తినేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి వెయిట్ తగ్గుతారు. అంటే ఇదేంటంటే మన శరీరంలో నార్మల్గా జరిగే ప్రక్రియని మనం బయట నుంచే ఇస్తాం. ఇప్పుడు అంటే థైరాయిడ్లో థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నాము, ఇవి కూడా సేమ్ హార్మోన్ లాంటివేనండి. మనకి ఇదేదో కొత్త మందు ఏదో ఎక్కిస్తున్నాము ఇట్లా కాదు, సహజ హార్మోన్ లాగా పనిచేసే ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్నే మనం ఈ GLP-1 అనలాగ్స్ అంటాం. మెయిన్గా మనకి డయాబెటీస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే వీళ్ళకి ఈ HbA1c మరీ ఎక్కువగా ఉండి బరువు అధికంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి మందులతో ఇంకా పని అవ్వనప్పుడు, అంటే మందులు టాబ్లెట్స్తో వాళ్ళకి ఇంకా కంట్రోల్ రానప్పుడు ఈ ఇంజెక్షన్ మనకి వారానికి ఒకటి ఇస్తామండి. ఈ వారానికి ఒకటి ఇచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఏంటంటే మనం అనుకున్నట్టు ఫస్ట్ ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అది స్లో అవుతుంది. సో కొంచెం తిన్నా సరే అది ఎక్కువసేపు మనకి పొట్టలో ఉండడం వల్ల మనకి ఆకలి అనేది తెలియదు. తర్వాత మనకి బ్రెయిన్లో సెటైటీని పెంచుతుంది. సో కొంచెం తిన్నా ఓకే ఇది ఇంకా నాకు చాలు అనే ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు ఆటోమేటిక్గా తినటం తగ్గించేస్తాం. ప్లస్ ఇన్సులిన్ విడుదలను కూడా పెంచుతుంది కాబట్టి తద్వారా ఈ అన్ని మెకానిజమ్స్ వల్ల మనకి టోటల్గా తినేది తగ్గుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. సో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్ పాపం రోజుకి 100 పాయింట్లు 200 పాయింట్లు వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అంత ఇన్సులిన్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళకి ఇది వారానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే మనకు ఆ ఇన్సులిన్ క్వాంటిటీ 3 వంతులు తగ్గిపోతుందండి. సో చాలా వరకు తక్కువ ఇన్సులిన్తోనే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది. సో వాళ్ళకి అంత చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్స్లో వచ్చిన ఇది మంచి ఇంపార్టెంట్ మెడిసిన్ అండి మనకి. ఈ తర్వాత మనకి ఒబేసిటీ అనేది కేవలం బరువు సమస్య కాదండి, ఈ బరువు ఒక్కటే పెరగటం అనేది సమస్య కాదు ఒబేసిటీలో. ఈ ఒబేసిటీ వల్ల వచ్చే ఇతరత్ర మెటబాలిక్ సమస్యలు అంటే డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, స్లీప్ యాప్నియా అంటాం, ఆ స్లీప్ యాప్నియా వల్ల తర్వాత బీపీ పెరగటం, హార్ట్కి ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి అనేక సమస్యలకి మనకి ఒబెసిటీ అనేది కారణమవుతుంది. ప్లస్ మనం ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ ఒబెసిటీ, ఓవర్వెయిట్ అనేది చూసినాం. సో ఇంకా ఈ ఒబెసిటీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మనకి యూత్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒబెసిటీ ఇతరత్ర సమస్యలకు కారణమైనప్పుడు అంటే కేవలం అందరికీ బరువు ఉన్న వాళ్ళందరికీ ఇది ఇవ్వాలా అంటే కాదండి, ఇలా బరువు వల్ల ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ బరువు తగ్గితే మనకి ఈ సమస్యలు తగ్గుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తున్నామండి. కాకపోతే ఇది మెయిన్గా మనం షుగర్ కోసం, షుగర్ తగ్గించడం కోసం తయారు చేసిన మెడిసిన్. కాకపోతే మనకి యాడెడ్ ఎఫెక్ట్ వెయిట్ తగ్గటం ఉంది కాబట్టి ఆ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది అందరికీ ఇవ్వచ్చా, ఎవరైనా వాడేయచ్చా అంటే ఇది ఖచ్చితంగా కాదండి. ఇది ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన సలహా తీసుకొని మనం ముందేంటంటే కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి అన్నీ చూసుకొని అప్పుడే ఇది మనకి సరిపోతుందా లేదా, అంటే అందరికీ పడుతుంది అని కాదండి. ఇది కొంతమందికి తీసుకోవద్దు, ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు తీసుకోకూడదు, ఇంతకుముందు ప్యాంక్రటైటిస్ అనే సమస్య వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే అవి పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
తర్వాత ఇంతకు ముందే ఇది మనం ముందు అనుకున్నట్టే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ వీటి మీద మనకి ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంతకు ముందు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు ఏవైనా వచ్చి తగ్గిన వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా ఈ జీర్ణకోశం సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా జరిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక డాక్టర్ గారిని అడిగి చేసుకోవచ్చా లేదా ఇంజెక్షన్ అనేది అడిగే మొదలు పెట్టాలండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే అండి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా థైరాయిడ్, కొన్ని రకాల థైరాయిడ్

0: క్యాన్సర్స్, ఆ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మందు తీసుకోకూడదండి. అంటే కొన్ని రకాలు, అన్నీ కాదు. ఎందుకంటే ఈ మందుల వల్ల అవి వచ్చే కొన్ని స్టడీస్లో మనకి వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఈ ఉన్నప్పుడు మనకి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయరు. సో పర్టిక్యులర్గా ఎవరంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనేసుకొని మొదలుపెట్టే మెడిసిన్ అయితే కాదు. అంటే నేను వెయిట్ ఉన్నాను తగ్గిపోవాలి అనేసి మొదలెట్టే మెడిసిన్ అయితే కాదండి. ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్, మనకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా వాడాలి ఎంత వాడాలి అనేది తెలుసుకొని మాత్రమే యూజ్ చేయాలండి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నాం ఎవరెవరు తీసుకోవచ్చు తీసుకోకూడదు, అవన్నీ చూసుకున్నాక తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే మోస్ట్లీ చాలా వరకు తాత్కాలికమే. అంటే మెయిన్ పొట్ట మీద, మన గట్టు మీద పనిచేస్తుంది కాబట్టి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవడం, కొంతమందికి మలబద్ధకం రావడం ఇలాంటివి ఉంటాయండి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఎక్కువగా తీవ్రంగా డిహైడ్రేషన్ అవ్వటం, ఇది కూడా చూస్తుంటాం. కాకపోతే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండే సమస్యలేనండి. కరెక్ట్గా మనం డాక్టర్ గారిని అడిగి మంచి డోస్ తీసుకున్నప్పుడు ఈ ప్రభావం అంత ఉండదండి. సో ఆ వాంతులు విరోచనాలు లాంటివి అంత ఎక్కువగా అది మనం టాలరేట్ చేయగలిగే విధంగానే ఉంటాయి. అది మనం డోస్ వాడేదాన్ని బట్టి, అంటే నిదానంగా స్టార్ట్ చేస్తారు, అంటే 0.25 అని 0.5 ఇలా రకరకాల డోసులు ఉంటాయి. మనకి ఎంత సరిపోతుంది ఫస్ట్ అనేది మనం ఒక నెల రెండు నెలలు మనల్ని చూసి మనకి టాలరేట్ చేస్తున్నామంటే పెంచుతారు. అదే మన వెయిట్ లాస్ ఒక 15-20% ఉంటుందండి. కొంతమందికి అది మనకి టార్గెట్, అంత మన టార్గెట్ ఏంటి అనేది. అంటే మనకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, డయాబెటీస్కి ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని మనకి డాక్టర్ గారు డోసేజ్ అనేది ఫిక్స్ చేస్తారు. అలా డాక్టర్ చెప్పిన డోసేజ్లో పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ సమస్యలు అనేవి తాత్కాలికమే, ఈజీగానే ఓవర్కమ్ చేసుకోవచ్చు. తర్వాత చాలామంది ఏంటంటేనండి, 3 నెలల తర్వాత నాకు సమ్ ఏదో ఫంక్షన్ ఉంది, ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్, నేను ఈ 3 నెలలు వాడేస్తే వెయిట్ తగ్గిపోతాను, ఇంక తర్వాత అవసరం లేదు ఇట్లా అనుకుంటున్నాను. అంటే ఇదేదో మ్యాజిక్ మెడిసిన్, ఇట్లా ఒక నెలలో పనిచేసేస్తుంది, నేను ఈ 3 నెలల్లోనే తగ్గిపోతాను, ఇంక తర్వాత ఆపేయచ్చు, ఇలాంటి ఊహలు ఎక్కువగా ఉంటున్నాయి మనకి జనరల్ పబ్లిక్లో. అంటే బయట కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కానివ్వండి ఏదైతే, కాకపోతే చాలామంది ఇదేదో మ్యాజిక్ మెడిసిన్, ఇలా వేసుకుంటే చాలు ఇలా తగ్గిపోతాం, ఇంకా ఏమి తిన్నా ఎలాంటివి తిన్నా సరే, మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే, మనం ఎంత కావాలంటే అంత తిన్నా కూడా తగ్గిపోతాము అనే ఊహలో ఉంటున్నారు. ఇది అంత మాత్రం కాదండి, ఇది మ్యాజిక్ మెడిసిన్ అనేదైతే కాదు. మనం ఇది తీసుకున్నా కూడా మనకి కఠినంగా వ్యాయామం, ఆ తర్వాత ఆహార నియమాలు పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనకి ఆహార నియమాలు ప్లస్ వ్యాయామం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే డయాబెటిక్స్లో ఇచ్చేప్పుడు ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది అంటున్నాం. ఇలా ఫుడ్ ఇంటేక్ తగ్గినప్పుడు ఆహారం కానీ లేకపోతే వ్యాయామం కానీ లేనప్పుడు మజిల్ మాస్ తగ్గిపోతుందండి. సో సన్నబడటం ఒకటైతే కరెక్ట్గా సన్నబడాలి, ఎందుకంటే మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఒకటే లాస్ అవ్వాలి మనకి. సో అలా జరగాలంటే ఖచ్చితంగా వ్యాయామం అనేది ఉండాలి, అప్పుడే మనకి ఆ మజిల్ మాస్ తగ్గకుండా, అంటే మజిల్ తగ్గకుండా ఓన్లీ ఫ్యాట్ ఒకటే తగ్గి వెయిట్ లాస్ అవుతుంది. సో ఆహారం ప్రోటీన్ ఇంటేక్ ఉంచుకుంటా, తీసుకునే కొద్దిపాటి ఆహారంలో మన ఇష్టం వచ్చిందంటే నేను అది తీసుకుంటున్నాను కదా, నేను కేకులు తింటాను ఇట్లాంటి జనరల్గా అనుకుంటుంటారు, కానీ అలా కాకుండా మంచి ప్రోటీన్ ఉండే ఆహారం, సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.
1: డాక్టర్ డి అనుష్ గారు, మీరు చెప్పారు వారానికి ఒకసారి డాక్టర్ పర్యవేక్షణలో ఇంజెక్షన్లు ఇస్తారని అన్నారు కదా, ఎన్నిసార్లు ఎన్ని వారాలు ఇంజెక్షన్ చేస్తే ఎన్ని కేజీలు తగ్గుతారు అనేది ఏమైనా ఉందా అండి?
0: అది సుమారుగా అండి మనకి ఆన్ అన్ యావరేజ్ 15-20% వెయిట్ లాస్ చూస్తామండి. కానీ అది ఒక నెలలో కాదు, మినిమం ఒక 3-6 మంత్స్ గ్యాప్లు, ఎందుకంటే స్టార్ట్ చేసిన నెలలో కొద్ది మంది మాత్రమే కొంచెం ఒక 2-3 కిలోలు తగ్గుతారు. కాకపోతే చాలా, ఎందుకంటే మనం చాలా ఇందాక అనుకున్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ అంటే విరోచనాలు, వాంతులు, కడుపు ఉబ్బరం ఇలాంటి వాటి వల్ల మొదటిసారి మొదటి నెలలోనే మనం ఎక్కువ డోసేజ్ ఇవ్వలేం. చాలా మినిమల్, అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చిన్న డోసెస్తో స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న డోసెస్తో మనకి తగ్గడం అనేది అంత జరగదు. సో కొంతమందికి ఏంటంటే మొదలు పెట్టిన నెలలో అసలు తగ్గరు, సో ఏంటిది తగ్గలేదు అనేసి అనుకుంటారు. కాకపోతే ఆ నెక్స్ట్ నెలలో ఓకే, వాళ్ళకి ఎంత బాగానే ఉందంటే ఆకలి అన్ని నార్మల్గానే ఉన్నాయి అన్ని అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ మంత్ కొంచెం పెంచి చూస్తాం. అట్లా మనకి పెంచుకుంటూ వెళ్ళినప్పుడు 3 to 6 months కొంచెం ఒక 15 to 20% వెయిట్ లాస్ ఉంటుంది. కాకపోతే ఇది మన జీవితాంతం వాడాలా లేకపోతే వెయిట్ తగ్గాక ఆపేయచ్చా అంటే అండి, అది మనకి డాక్టర్ గారే కరెక్ట్గా మనకి సజెషన్ ఇస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి జీవితాంతం వాడాల్సి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కఠినంగా వ్యాయామాలు, ఇప్పుడు ఒక

0: వంద కిలోలు ఉండే వాళ్ళు 70కి వచ్చారు, యంగ్ పీపుల్. వాళ్ళు ఇంకా నేను కఠినంగా వ్యాయామం చేసి ఆహార నియమాలు పాటించి ఇలానే కంట్రోల్ చేసుకోగలను అనుకున్న వాళ్ళకి ఆపి చూడొచ్చు. కాకపోతే ఒక్కొక్కరి కేసు ఒక్కొక్కలాగా ఉంటుందండి. అందరికీ ఒకటే అని చెప్పలేము, అందరికీ ఆపేయచ్చు అనలేము, అందరూ కంటిన్యూ చేయాలి అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎందుకు స్టార్ట్ చేసాం, దేనికోసం, ఏ టార్గెట్ కోసం స్టార్ట్ చేసాము అనే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆపాక మనం ఈ ఆహార నియమాలు పాటించకుండా, ఎక్సర్సైజెస్ ఏమీ లేకుండా, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉంటే మటుకు మళ్ళీ తగ్గిన వెయిట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. రీబౌండ్ వెయిట్ గెయిన్ అంటాం దీన్ని, అదైతే ఖచ్చితంగా ఉంటుందండి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం జరిగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులను నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల, రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 30,353 కోట్ల రూపాయల పెట్టుబడులతో 34,610 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించేలా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సీడాట్ ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ ఏఐ ఇండియా, ఫ్రూగల్ ఏఐ హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 లక్షల రూపాయల నుంచి 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సంస్థలు ఇక్కడికి రానున్నాయి. భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్ 2027 నోటిఫికేషన్ను రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరిమణులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర హజ్ కమిటీ కట్టుబడి ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in లేదా నరేంద్ర మోదీ యాప్లకు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: పెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే అక్కినేని అఖిల్ అనమాట. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఈ మూవీ గురించి. మనందరం ఎదురు చూస్తున్నదే లెనిన్ అనమాట. మరి ఏంటి ఈ మూవీ, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే చాలా వాళ్ళు అంటే మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు, అవి నేను మీకు చెప్తూ వస్తున్నాను. బట్ ఇప్పుడు కూడా ఏంటి అంటే మళ్ళీ పోస్ట్పోన్ అయిందనమాట. మరి ఎప్పుడు రాబోతోంది ఈ మూవీ అంటే కనుక జూలై 10th పోస్ట్పోన్ అయిందనమాట మూవీ అయితే. సో లెనిన్ మూవీ ఎవరైతే మరి అఖిల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ లెనిన్ మూవీ థియేటర్స్లో చూడాలి అంటే జూలై 10th వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పటి వరకు ఉన్నాను అంటే రిలీజ్ డేట్ అయితే ఇదే, మళ్ళీ ఏమైనా మారుతుందా లేదంటే పక్కాగా కన్ఫామ్గా జూలై 10th వస్తుందా తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దాని తర్వాత అఖిల్, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

भारती FM 101.3।

హలో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రెండ్ ఏంటి మీ అందరికీ తెలిసింది అనమాట, ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ని మళ్ళీ థియేటర్స్లో రీరిలీజ్ చేయడం కదా. మరి జూన్ మంత్లో మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అవన్నీ ఎలాగో మనకి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఇంకొక డేట్ అయితే వస్తున్నాయి. మరి రీరిలీజ్ అయితే ఏమాత్రం అంటే

పోస్ట్పోన్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి. సో జూన్ చివరి వారంలో కొన్ని మూవీస్ అంటే ఒకప్పుడు మనకి సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ మనం చూసిన మూవీసే అనమాట. మరి వాటిల్లో ఎప్పుడు గుర్తుండిపోయే మూవీ ఏంటి అంటే మహేష్ బాబు యాక్ట్ చేసిన ఒక్కడు మూవీ అనమాట. మరి జూన్ మంత్ చివరి వారంలో అయితే ఒక్కడు మూవీని రీరిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఒక్కడు మూవీని థియేటర్స్లో చూడాలి అనుకుంటే కనుక మీ అందరూ ఈ జూన్ చివరి వారంలో చూసేయచ్చు అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక్కడు మూవీ నుంచి దాని తర్వాత నాని మూవీ నుంచి టూ లవ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
2: మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ని మళ్ళీ రీరిలీజ్ చేయడం అని చెప్పి. సో వాటిల్లో ఇంకా ఏం రాబోతున్నాయి అంటే తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఆల్రెడీ వచ్చేసింది కదా, దీన్ని ఏంటి అంటే 3D వెర్షన్లో అనమాట మళ్ళీ రిలీజ్ చేస్తున్నారనమాట. అలాగే మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీని కూడా ఇంకొకసారి మనందరి ముందుకి థియేటర్లో అంటే 3D వర్షన్లో రిలీజ్ చేయబోతున్నారనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే జూన్ మంత్ ఎండింగ్లో రీరిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అనమాట. సో ఆల్రెడీ ఇందాక చెప్పేశాను మహేష్ బాబు ఒక్కడు మూవీ, అలాగే మంచు విష్ణు కన్నప్ప, దాంతోపాటు కొత్త హంగులతో 3D వర్షన్లో తేజ సజ్జ యాక్ట్ చేసిన హనుమాన్ మూవీ అనమాట. సో ఇవన్నీ మళ్ళీ మనం థియేటర్స్లో అయితే చూసేయచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా నాని మూవీ నుంచి ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత తేజ సజ్జ యాక్ట్ చేసిన మిరాయ్ మూవీ నుంచి, తర్వాత హనుమాన్ మూవీ నుంచి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రాంలో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరి గురించి అంటే న్యాచురల్ స్టార్ నాని అనమాట. మరి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అలాగే నాని వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే ది ప్యారడైజ్ అనమాట. అసలు యాక్చువల్గా చాలా అంటే ఇప్పుడు

పోస్ట్ పోన్ అవుతూ, మరి సినిమా అంటే అందరూ కలిసి అంటే మేకింగ్ చేయడానికి ఎంత పనులు ఉంటాయి అంటే, మనకి ఇలా అవుట్పుట్ ఇవ్వాలి అంటే చాలా కష్టపడాలి కదా. సో వెనకాల అందరి హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. సో ఏదేమైనా సరే మార్చ్ అని ఆ తర్వాత ఆగస్ట్ అని ఫైనల్గా ఇలా రిలీజ్ డేట్స్ అయితే పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 అయితే విడుదల చేసేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మరి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ 25 అయితే మనం ఈ మూవీ చూసేయచ్చు, ది ప్యారడైజ్ అనేది. మరి ఎలా ఉండబోతోంది, నాని లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఏంటి అసలు స్టోరీ అనేది ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా మనం కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఎటు వెళ్ళిపోయింది మనసు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. సో మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాం. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనము ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే చెప్పాను కదా కేంద్రం అసలు ఏం చేస్తోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఏది ప్రారంభించారు, ఇవన్నీ మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణ హిత హైడ్రోజన్ బస్సులు మే 15న కేంద్ర కార్పొరేషన్ లాంఛనంగా ప్రారంభించిందనమాట. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం గుర్తుందా హైడ్రోజన్ రైల్ గురించి, అలాగే ఇప్పుడు మనకి హైడ్రోజన్ బస్సు కూడా వచ్చేసినాయి అనమాట. సో చూద్దాం ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయో, అలాగే ఇంకా అంటే మనకి ఒక్కసారి ఏదైనా స్టార్ట్ అయిపోతే అదే కంటిన్యూ అయిపోతాయి కాబట్టి నిజంగానే సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుందాం. అలాగే ఇంకా ఏంటి అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ April 29 అనమాట ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి ప్రయాగ్రాజ్లని కలుపుతూ నిర్మించిన 594 కిలోమీటర్ల వేగంగా గంగా ఎక్స్ప్రెస్ని ప్రారంభించారన్నమాట. సుమారు 36,230 కోట్లతో గంగా ఎక్స్ప్రెస్ని నిర్మించడం అయితే జరిగిందనమాట. మరి ఇంకా ఏం ప్రారంభించారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ బింబాస్రా అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మనము నో మీకు తెలిసే ప్రోగ్రాంలో ఇంకా ఏంటి ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించారు అంటే కనుక ఇందాకే చెప్పాను కదా 594 కిలోమీటర్ల వేగంతో గంగా ఎక్స్ప్రెస్ని అయితే ప్రారంభించారు మోదీ అని. అలాగే ఇంకా అంటే క్రిందటి సంవత్సరం మోదీ ప్రారంభించిన కట్రా నుంచి శ్రీనగర్ రైలు సర్వీస్ని ఇప్పుడు ఏం చేశారు అంటే జమ్మూ తావి అంటే జమ్మూ నుంచి తావు వరకు పొడిగించారనమాట. అలాగే జమ్మూ శ్రీనగర్ మార్గంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రారంభించారనమాట. May 2 నుంచి ఈ రైలు ప్రయాణికులందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందనమాట. మరి ఇంకా ఏంటి అంటే కనుక ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్సెస్ పొందే దేశంగా భారత్ నిలిచిందనమాట. అసలు ఇంతకీ ఈ రెమిటెన్సెస్ అంటే ఏంటి అంటే కనుక విదేశాల్లోని వ్యక్తులు తమ స్వదేశంలోని వారికి పంపే నగదుని

ఈ రెమిటెన్సెస్ అంటారు అనమాట. ఐఓఎం విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం రెమిటెన్సెన్స్ అందుకోవడంలో భారత్ స్థిరంలో అగ్రస్థానంలో అయితే కొనసాగుతుందన్నమాట. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల్లో మన భారతదేశం 5వ స్థానంలో నిలిచిందనమాట. 2025లో భారతదేశం రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు అయితే ఖర్చు చేసిందనమాట. సో అంటే మీ అందరికీ తెలిసిందే కదా, సైనిక దళానికి సంబంధించి ఖర్చు చేసింది. సో దానిలో అలా ఖర్చు చేస్తున్న వాటిల్లో మన భారతదేశానికి 5వ స్థానం అయితే దక్కిందనమాట. సో అవన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అలాగే ప్రారంభించినవి ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్పేశా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను హిట్ 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ధి దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ధి రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు.

ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24 ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20 అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24 ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త్ నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ

0: బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26లో దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ధి చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
0: Iran lo bhadrata paristhiti merugu padutunna nepadhyamlo టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అన్నమాట. ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అన్నమాట. ఇంగ్లీష్లో చెప్పమ్మా అంటారా, నేషనల్ రిలేషన్షిప్ ఈక్విటీ డే అన్నమాట. మరి ఈ రోజుని మొదటిగా ఎవరు అంటే, మరి ఏదో ఒకటి రోజు కనిపెట్టాలి అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. సో డాక్టర్ వల్వా ఫెమీ 2019లో ప్రారంభించారనమాట. ఏ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేలా ఉండరు. భిన్న మనస్తత్వాలు, సాంప్రదాయాలు, అభిరుచులు, సో అన్నీ కూడా భిన్నంగానే ఉంటాయి. అలాంటప్పుడు అన్నిట్లో అయితే సమానత్వం అయితే సాధ్యపడకపోవచ్చు, కానీ బంధం కలకాలం నిలవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అంటున్నారనమాట నిపుణులు. మరి వారి సూచనలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. ఎందుకంటే సమానత్వ దినోత్సవం కాబట్టి, జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం కాబట్టి ఈ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మరి ఏం చెప్తాను ఏంటి తెలియాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇంతకీ సాంగ్ ఏంటి అంటే కనుక చాలా బాగుంది ఈ సాంగ్, ఫ్రమ్ ద మూవీ కృష్ణమ్మ అన్నమాట. వింటూ స్టే ట్యూన్డ్.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు డే స్పెషాలిటీ అనమాట. ఏంటి అంటే కనుక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అనమాట. మరి ఈరోజు స్పెషల్గా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, మరి భార్యాభర్తలు ఇద్దరి మధ్య అభిప్రాయాలు, అభిరుచులు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, మరి వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది కలకాలం నిలవాలి అంటే ఎక్కడ తగ్గాలో, నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. మరి దానికి నిపుణులు ఏం చెప్తున్నారు అనేది చెప్తాను అని చెప్పాను కదా. కొందరు భార్యాభర్తల్లో ఏంటి అంటే కనుక, మాకు మాత్రమే అన్నీ తెలుసు, ఎదుటి వారు పూర్తిగా అసలు ఏమీ తెలియదు, వాళ్ళకి జీరో నాలెడ్జ్, అజ్ఞానులు అనే భావన అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మెయిన్ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాదిస్తూ ఉంటారు. ఇదైతే అసలు కరెక్టే కాదు. ఎందుకు అంటే కనుక అందరికీ అన్నీ తెలియాలని లేదు, అలాగే తెలిసినవన్నీ కూడా వాటిల్లో పూర్తిగా జ్ఞానం అంటే వాళ్ళే పండితుడు అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ అయినా కూడా అవతల వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినాలన్నమాట. సో అప్పుడేంటి అంటే, ఒకవేళ అలా వినకుండా ఉంటే వాళ్ళ మీద చులకన భావం అనేది తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి రెండో వారికి కొంచెం అవమానంగా, చులకనగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం వినండి, ఎందుకంటే వీరికి ఇంకో వాటిలో జ్ఞానం ఎక్కువగా ఉండొచ్చు అనమాట. సో ఒకళ్ళకి ఒకటి బాగా తెలిస్తే ఇంకొకళ్ళకి ఇంకోటి బాగా తెలుస్తుంది కాబట్టి, అందరికీ అన్నీ పర్ఫెక్ట్గా తెలియవు కాబట్టి. సో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళకి తెలిసినవి మీరు వినండి, అలాగే మీరు చెప్పినవి మీకు తెలిసినవి వాళ్ళతో కూడా చెప్పండి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, దంపతులు ఇద్దరూ తమకున్న ఆలోచన పరిజ్ఞానాన్ని పంచుకుంటూ అలా ముందుకు వెళ్తూ సమానత్వంగా ఉంటే ఏంటి అంటే, భేదాభిప్రాయాలకి ఆస్కారం అనేది ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్, వాదనలు వద్దు. ఏం మాట్లాడుతున్నావు, అసలు వాదనలు లేకుండా భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది, అలకలు, పోట్లాటలు, గిల్లిగజ్జాలు ఇవన్నీ సహజమే కాదనట్లేదు. కాకపోతే ఏంటి అంటే, బయట వ్యక్తుల మధ్య మాత్రం అస్సలు ఇంట్లో విషయాలు మాట్లాడుకోవద్దు, దాని గురించి చెప్పనే చెప్పొద్దు. ఎందుకు అంటే కనుక వేరే వాళ్ళ గురించి మీ ఇద్దరు అసలు వాదన అనేది అసలు మంచిది కాదనమాట. మన గురించి మనం మాట్లాడుకోవడానికే టైం సరిపోదు. ఇంకా అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే, వేరే వాళ్ళ గురించి మనం వాదన ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో కాబట్టి బయట వాళ్ళ విషయాలు అసలు మనం మాట్లాడుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఎవరైనా మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ అధిక ప్రస్తావన తెస్తుంటే దాన్ని మీరు ఖండించేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, తర్వాత అలా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో టాపిక్ అనేది ముందుకు ఇలా తీసుకెళ్లకుండా కట్ చేసేస్తే కొంతసేపు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మానేస్తారనమాట. సో ఇలా చేసినంత మాత్రాన మనం తక్కువ అవుతామని కాదు, అప్పటికప్పుడు అర్చర్చ, డిస్కషన్స్ ఇవన్నీ ఆగిపోతాయి అనమాట. ఆగిపోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం, మన ఎదుటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు అనమాట. కాబట్టి తర్వాత మనం మెల్లగా మాట్లాడుకుంటే సరిపోతుంది, అలాగే సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. మరి ఇంకా ఏంటి, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే చాలు అని చెప్పాను కదా. మరి ఇంకా దేనిలో తగ్గాలి ఏంటి, మరి సంబంధాన్ని సమానత్వంగా ఎలా కాపాడుకోవాలి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నారాయణ అండ్ కో మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనమునో మీక్ తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అనమాట. మరి భార్యాభర్తలు ఇద్దరు అంటే వాళ్ళ మధ్య బంధం కలకాలం నిలవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు. ఇందాక నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట డైలాగ్. అప్పుడప్పుడు నాకు మాత్రం ఎక్కడ నెగ్గాలో అని వస్తుంది, తగ్గాలో అని మాత్రం రావట్లేదు, కానీ తగ్గాలన్నమాట. సో అలా తగ్గుతూ ఉంటేనే బాగుంటుంది. అలా అని అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వాదనలు వద్దు, మన గురించి మనమే కాకుండా మధ్యలో వేరే వాళ్ళ గురించి తీసుకొచ్చి లేదు వాళ్ళ గురించి ఇలా వీళ్ళ గురించి ఇలా అని చెప్పి ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే ఏంట్రా బాబు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు కదా. సో ఇలాంటి విషయాలు అయితే అసలు చర్చించుకోవద్దు, గొడవలు పడద్దు అని చెప్పా. అలాగే మీకు మాత్రమే అన్నీ తెలుసు అని మాత్రం అనుకోకండి, అప్పుడప్పుడు కొంచెం వినండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఇప్పుడు చాలామంది అంటే మనం కొన్ని మాటలు వింటూనే ఉంటాం కదా, చన్నీళ్ళకి వేణీళ్ళలా తోడవ్వాలి అని చెప్పి. అన్నిట్లో కూడా ఖర్చులు, రెంట్, ఇంటి బాధ్యతలు ఇలా అన్నీ సమానంగా పంచుకోవడంతో పాటు ఇద్దరు కూడా ఎదురయ్యే ప్రతి సమస్యని కలిసి పరిష్కరించుకోవాలన్నమాట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై లేదంటే అవతలి వారిలో లోపాలు వెతికే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి ఇంకేం కనిపించదు అనమాట, మనం ఎంత మంచి చేసినా ఎంత మంచిగా మాట్లాడినా లోపాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అసలు అలాంటి లక్ష్యం ఉంటే నిజంగా చెప్తున్నా, ఎంత మీరు ట్రై చేసి ఏదో అంటారు కదా సాధనమున పనులు సమకూరుదరిలోనని చెప్పి, బాగా ప్రాక్టీస్ చేసి

అవతలి వాళ్ళల్లో లోపాలు వెతికి అవి మాత్రమే గుర్తుపెట్టుకునే లక్షణం ఏదైనా ఉంటే అది మానేసేయండి. ఎందుకంటే అలాంటి లక్షణం ఉంటే స్నేహితులే కాదు భాగస్వాములు, మీ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని అస్సలు ఇష్టపడరు అన్నమాట. కాబట్టి సమస్యల గురించి అదే పనిగా చెప్పుకోకుండా, అంటే ఇంకా కంటిన్యూగా ఇది అది ఇది అని చెప్పి చెప్తూనే ఉండకుండా, ఏదైనా సరే ప్రేమతో ఒకటే మాట మీద ఉండి కలిసి నడుద్దాం అని చెప్పి, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా, కాబట్టి ఇద్దరూ కలిసి సాల్వ్ చేసుకోగలరు అని చెప్పి నమ్మాలి, సాల్వ్ చేసుకోగలరు కూడా. అలాగే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో, ఎదుటి వారి మాటని పూర్తిగా వినడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. అలా ఇద్దరూ సంబంధంలో అన్నిట్లో సమానత్వంగా ఉంటూ మీ బంధాన్ని కలకాలం పదిలంగా కాపాడుకోవచ్చు. సో అదనమాట మరి ఈరోజు డే స్పెషాలిటీ, జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం కాబట్టి మరి భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఏం చేయాలి, దానికి నిపుణులు ఏం చేయాలి, అంటే నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటి అనేవి ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేసేసాను. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అనమాట, పిల్ల జమీందార్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తన్వి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులను నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్ 2027 నోటిఫికేషన్ను రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరిమణులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్ లేదా myGOV.in లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీలోపు పంపవచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలోని ఏపీటిట్కో G+3 గృహాల పథకంలో భాగంగా 2017 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 2496 మంది లబ్దిదారుల్లో ముందస్తు వాటా చెల్లించిన 1523 మంది అర్హుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో కేవలం 240 మందికి మాత్రమే గృహాలు మంజూరు కాగా మిగిలిన 1283 మంది లబ్దిదారులు చెల్లించిన మొత్తంలో తొలి విడతగా 103 మందికి 41.13 లక్షల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్టార్ నూతన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అలాగే శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పోలియో నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని, జూన్ 28 నిర్వహించే పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

కృష్ణ వృంద విహారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. ఏంటి అంటే కనుక మరి కేంద్ర ప్రభుత్వం మహిళల గురించి అసలు ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకి కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం కింద తన వాటా మొదటి విడతలో 207 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసిందన్నమాట. అలాగే తల్లి బిడ్డల ఆరోగ్య పర్యవేక్షణ కోసం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జననీ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. ఎందుకు అంటే కనుక మాతృమూర్తులందరికీ అవసరమైన సేవలను అందించేందుకు ఈ ప్లాట్ఫామ్ని రూపొందించారన్నమాట. ఇందులో తల్లి బిడ్డల ఆరోగ్య రికార్డులని డిజిటల్ రూపంలో నిర్వహిస్తారు కాబట్టి దీనివల్ల తల్లి బిడ్డల ఆరోగ్యం నిరంతరం కూడా పర్యవేక్షించడానికి సాధ్యపడుతుందన్నమాట. మరి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మహిళల కోసం నిర్వహిస్తున్నారు, ప్రారంభిస్తున్నారు అనేవి మాట్లాడుకుందాం ధీరా ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం డాకు మహారాజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 1.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనం ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మరి మహిళలకు సంబంధించి, ఇంకా ఏంటి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనే దాని గురించి. భారత మహిళా ఫుట్బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించిందనమాట. FIFA అంటే ఏంటి అంటే కనుక ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారతదేశానికి కూడా చోటు దక్కిందనమాట. అలాగే కుటుంబం తీసుకునే నిర్ణయాల్లో మహిళలదే కీలక పాత్ర అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు వెల్లడించాయన్నమాట. ఇంటి పనుల్లో మహిళలు రోజుకి 289 నిమిషాలు కష్టపడుతుంటే పురుషులు 88 నిమిషాలే అని చెప్పి తేలిందనమాట. సో అది ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఆనందం మూవీ నుంచి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి అన్నమాట తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్కు కూడా శంకుస్థాపన చేస్తారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమ అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని, ప్రజల దగ్గరకే సుపరిపాలన వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండుగా చేయాలి, అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏదైతే భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో ప్రజల దగ్గరికే సుపరిపాలన వెళ్లాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రోజు తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్, అలాగే సస్టైనబుల్, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికి అనుభవించే విధంగా ఉండేదిగా ఈ కార్యక్రమం చేస్తాం.
0: విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంజూరైన 6,40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో బీసీలకు 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్ 51,000 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ విద్యార్థుల నీట్ ఐఐటి శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరిస్తూ,
2: నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02%, ఇంటర్ లో 94% బీసీ బిడ్డలు రిజల్ట్స్ సాధించారు. అదే విధంగా బీసీ బిడ్డలకు నీట్ ఐఐటి శిక్షణ

0: పరిశోధన కోసం మరి రెండు ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా గత ఏడాదిలో ఐఐటీలోనూ 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచే సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది 275 మంది ఎంపికయ్యారు. గురుకుల పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందజేయబోతున్నాం.
1: ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లామని చెప్పారు. గడిచిన 2 ఏళ్లలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్ను 2-3% వరకు పెంచామని రామప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
2: శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 5 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి, దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా.
1: దేశ సమగ్రత కోసం అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా తన ప్రాణాలను బలిదానం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో జమ్మూ కాశ్మీర్ను పూర్తి స్థాయి విలీనం కోసం ముఖర్జీ చేసిన పోరాటం చారిత్రకమైనదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. రాష్ట ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు ఏమైనా సందేహాలు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రగతిపై ఆమె నిన్న సంబంధిత అధికారులు సిబ్బందితో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటికల్లా జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ, మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ కనీసం 20% పూర్తి చేయాలని చెప్పారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జూలై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. జూలై చివరి వారంలో నిర్వహించే లాటరీ విధానం ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలియో నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని, కార్యక్రమం విజయవంతం కావడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 2వ విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటి శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మనము నామ్ వీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇంకొక టాపిక్ అని చెప్పాను కదా. మరి ఏంటి ఆ టాపిక్ అంటే కనుక మహిళలందరూ కూడా ఆఫీసు ఇంటి బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ అంటే ముందుకి సాగిపోవాలి అంటే ఆర్గనైజ్డ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అలా ఉంటేనే అటు ఇంటి బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వహించగలుగుతాం, అట్ ద సేమ్ టైం ఆఫీస్ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనమాట. మరి అంత ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, దానికోసం కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇవాల్టి ధీరాలో తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలి అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ప్రియతమ నీ వచట కుశలం.

మనము నామ్ వీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇంకొక టాపిక్ అని చెప్పాను కదా. మరి ఏంటి ఆ టాపిక్ అంటే కనుక మహిళలందరూ కూడా ఆఫీసు ఇంటి బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ అంటే ముందుకి సాగిపోవాలి అంటే ఆర్గనైజ్డ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అలా ఉంటేనే అటు ఇంటి బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వహించగలుగుతాం, అట్ ద సేమ్ టైం ఆఫీస్ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనమాట. మరి అంత ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, దానికోసం కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇవాళ్టి ధీరాలో తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలి అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ప్రియతమ నీ వచట కుశలమా అనమాట. మరి ఈ మూవీ నుంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమున్న ధీర ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మహిళలు ఇంటి పనులు అలాగే ఆఫీస్ బాధ్యతలు సమన్వయం చేసుకోవాలి అంటే ఆర్గనైజ్డ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మరి అదొక్కటే మనకున్న మార్గం కూడా. మరి దానికోసం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. మరి కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇవాళ ధీరాలో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే మన శక్తి మనం తెలుసుకోవాలన్నమాట. అన్ని పనులు పక్కగా పూర్తవ్వాలి అంటే సమయ పాలన ఒక్కటే, అంటే టైం మేనేజ్మెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అనమాట. వాటిని నెరవేర్చడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కూడా ఎంత మేరకు పనిచేస్తాయో గమనించుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులో మన ఎనర్జీ అనేది యూజ్ చేయాలి మనకంటే బాగా ఎవరికి తెలియదు కాబట్టి, అప్పుడే మనం టైం మేనేజ్మెంట్తో పాటు మనకి ఇలాంటివి కూడా తెలిసినప్పుడే మన ఎనర్జీ అనేది ఎంతవరకు యూజ్ చేయాలి ఆ పనుల మీద మనకి ఒక ఐడియా ఉన్నప్పుడే కీలకమైన పనులన్నీ కూడా, అంటే ఇంపార్టెంట్ పనులన్నీ కూడా టైంకి మనం పూర్తి చేయగలుగుతాం అనమాట. ఇంకా ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, మనందరం కొన్ని కొన్ని మార్చుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఉంది. ఒకేసారి ఆలోచనలు ఎలాగో బుర్రలో తిరుగుతూనే ఉంటాయి, బోల్డ్ అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది ఓకే, దాన్ని కూడా మనం ఇంకా అది వేరే టాపిక్లో మాట్లాడుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ నేను తీసుకొచ్చా అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని ఫైనల్గా ఏది చేయకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు. కాబట్టి ఒకేసారి అన్ని పనులు అయిపోవాలని లేదు, కాబట్టి మల్టీ టాస్కింగ్ అయితే వద్దన్నమాట. చాలామంది మహిళలు ఒత్తిడికి గురవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక మల్టీ టాస్కింగ్ అనమాట. అన్ని పనులు ఒకేసారి చేసేయాలి అనుకోవడం అనమాట, అన్నీ తామే చేయాలనుకోవడం వల్లే ఈ సమస్య అయితే ఎదురవుతుందన్నమాట. కాబట్టి ప్రాధాన్యత, ఇంపార్టెంట్ ఏది ముందు చేసుకోవాలి ఏది తర్వాత చేసుకోవాలి అనే విషయం గురించి మీరు కొంచెం ఆలోచించగలిగితే బాగుంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళకి పనులు చెప్పడంలో అస్సలు తప్పే లేదనమాట. సో షేరింగ్, కేరింగ్ మన ఫ్యామిలీ నుంచే కదా మనకి రావాలి. కాబట్టి అన్నీ నేనే చేసేయాలి, సో ఈ టైంకి ఇచ్చేసేయాలి, క్యారేజెస్ పెట్టాలి, పిల్లలకి బాక్సులు ఇవ్వాలి, మళ్ళీ అవి సర్దాలి. కొంతమంది ఉంటారు పాపం ఏంటో మాట్లాడుతూ కూడా గుడ్డలు మడత పెడుతూనో లేకపోతే ఇంకోటో ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. మీలో చాలామంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, కొంచెం పనులు అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి. సో అప్పుడు ఏంటి అంటే మీ పనులు మీరు చేసుకోగలుగుతారు, అట్ ద సేమ్ టైం అన్నీ ఒకేసారి చేసేయాలి అనే ఆలోచన కూడా మెల్లమెల్లగా పోతుందన్నమాట. మరి ఇంకా చూద్దాం కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు దీని గురించి అనేది వాళ్ళ ధీరాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఫ్రమ్ ద మూవీ పరిణయం అనమాట. మరి పరిణయం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనము నామ్ ధీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మహిళలందరూ కూడా ఆఫీస్ పనులు అలాగే ఇంటి బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి. మరి దానికోసం ఏం చేయాలి, కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇందాకే చెప్పేసా మన శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకోవాలి అని చెప్పాను, అలాగే అన్నీ ఒకేసారి చేసేయాలి, మల్టీ టాస్కింగ్ అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనమాట, నేను చేయగలను చేసేయగలను. ఇంకొకటి చాలామంది ఏంటి అంటే కనుక మనం కూడా అందులోనే ఉంటాం అన్నమాట, సో పని దొంగలు ఉంటారు అనమాట. సో ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళే ఇక అన్నీ చేస్తూ ఉంటారు కదా అని ఇంకొకళ్ళు సైడ్ అయిపోతూ ఉంటారు. సో చిన్నప్పుడు అంటే ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం అలా ఉండకుండా అన్ని పనుల్లో మీ అమ్మకి కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. ఎందుకంటే అడగరన్నమాట, అమ్మలందరూ అలాగే ఉంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరే ఒకరోజు సర్ప్రైజ్ చేయండి చక్కగా, ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరోజు పనంతా నేను చేసి పెడతాను, జస్ట్ నువ్వు అలా ఉండు అని చెప్తే చాలు. ఇక సంతోషం మాటల్లో చెప్పలేము అనమాట, ఒకసారి ట్రై చేసి చూడండి, మామూలుగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే పనులు పూర్తి చేయడంలో వెనుకబడుతూ ఉంటే, ఇందాక నేను చెప్పినట్టే ఇంట్లో వాళ్ళ సాయం అనేది తీసుకోవాలి. ఆఫీస్లో అయినా సరే ఎవరిదైనా హెల్ప్ అడగడంలో తప్పేం లేదు, సో అవసరమైనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అనేది అడగాలన్నమాట. అలాగే ఎప్పటి పని అప్పుడే పూర్తయ్యేటట్టు చూసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి వర్క్ అనేది పెండింగ్ అయిపోతే ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వెళ్ళడం అనేది లేట్ అవుతుంది, మళ్ళీ ఇంట్లో అన్ని బాధ్యతలు మన కోసం రెడీగా అలాగే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంట్లో అవి ఇంట్లో ఉంటాయి, అలాగే ఆఫీస్లో అవి ఆఫీస్లో ఉంటాయి, కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఏంటి అంటే కనుక, సో మన బాధ్యత అంటే ఎలా చూసుకోవాలి అనేది మన బాధ్యతే కాబట్టి కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ అడగడం, సో వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేలా చూసుకోవడం. ఒకవేళ ఒకటి కూడా ఉంది కదా ఒక డైలాగ్, సో రేపటి పని అయితే ఈరోజే చేయాలి, ఈరోజు పని అయితే కనుక ఇప్పుడే కంప్లీట్ చేసేయాలన్నమాట, సో అది హ్యాపీగా ఫాలో అయిపోదాం. అలాగే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనే ప్రణాళికలు అమలు చేయడంలో కూడా క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది పాటించాలన్నమాట. సో ఇవన్నీ కూడా కెరియర్ నిపుణులు అయితే చెప్పేశారు. సో అలా మనం ఆర్గనైజ్డ్గా ఉండడం వల్ల ఏంటి అంటే డిప్రెషన్లో, బీపీలో, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, బ్లడ్ ప్రెషర్లు, ఇవన్నీ రాకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అండ్ ఎప్పుడు నేను చెప్పేది మనం బాగుంటే ఆటోమేటిక్గా ఇల్లు కూడా బాగుంటుంది అన్నమాట. సో అది సంగతి, అది ఇవాళ ధీరా. మరి ధీరా కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మ్యాడ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడి సందడిలో. అంతవరకు స్టే ట్యూన్డ్.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 2:32 అయితే అయిపోతుంది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ప్రసన్న అయితే సందడి చేయడానికి రెడీగా ఉంది, అలాగే నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగాయాలనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు, అలాగే పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమా గారు అనమాట, ఎక్కడి నుంచి అక్కరపాకి నుంచి మెసేజ్ చేశారు, స్నేహానికి సంబంధించిన సాంగ్స్ బాగున్నాయి అని చెప్పి. అప్పుడప్పుడు మరి అన్ని బంధాల కంటే ఈ ప్రపంచంలో ఏదైనా వాల్యుబుల్ ఉందా అంటే అది స్నేహమే అనమాట. సో అప్పుడప్పుడు అలా మరి మన స్నేహితుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎవరు అంటే కనుక లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడి నుంచి అంటే కనుక పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మార్తిక నమస్కారాలు, అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ మెసేజ్ చేశారనమాట. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు. అలాగే రాజోలి జయన్న హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అనమాట వెంకటగిరి కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే సుబ్బారావు పద్మశాలి శ్రీదేవి అని చెప్పి పంపించారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎక్కడి నుంచి అంటే కాదా నుంచి అనమాట. అలాగే కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే చేసేసారు. మరి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవి. మరి క్వశ్చన్ ఏంటి తొందరగా అడిగేస్తే మేము ఆలోచిస్తాం, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేసేస్తాం అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీలో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? సో క్వశ్చన్ అయితే ఇదే అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ స్టూడెంట్ నెంబర్ 1 అనమాట. సో వింటూ స్టేట్యూన్ 2 1 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నిజంగా ఈ సాంగ్ చాలా బాగుంటుంది.

అదనమాట సంగతి. మరి సూపర్ హిట్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక, హాయ్ ప్రసన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట భాస్కర్ గారు. అలాగే జయరామ్ అనమాట, లలిత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్వంచ నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు, హాయ్ అంటున్నారు, మరి ట్రై చేయండి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుంచి రమా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆలోచించండి, ఆలోచించకపోతే ఎలా, బుర్రకి అప్పుడప్పుడు పదును పెట్టాలన్నమాట. సరే క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. అంటే ఏంటి ఆన్సర్ తెలియకపోతే వదిలేస్తారా? తెలియంది తెలుసుకుంటూ తర్వాత మెసేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ సైల్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేది క్వశ్చన్ అన్నమాట. నాకు తెలిసి అందరికీ అర్థమైందని

అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662431414 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మరి మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చూడాల్సిందే. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కుడుమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎలా ఉన్నారు అంటున్నారు. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, ఆలోచించండి ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్.

నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎక్కడి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అలాగే రాజశేఖర్ రెడ్డి అనమాట ఆదోని మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ అంటున్నారు, ఎవరు ఏంటి ఊరు పేరు అవేం చెప్పలేదన్నమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ దిస్ ఈజ్ దివ్య అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ ప్రసన్న గారు అంటున్నారు. అలాగే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రాజు అనమాట ఏలూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మలాన్ బి కర్నూలు నుంచి అనమాట బాలాజీ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సానియా అనమాట చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి అని చెప్పబోతుంటే ఇంకో మెసేజ్ అయితే వచ్చేసింది. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అని పంపించారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదన్నమాట. అండ్ ఇంకా కరెక్టే మీరు పంపించింది. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్నాజీ ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కోసం వెయిటింగ్, ఇక్కడ మీరు పంపాలి. అండ్ ఇంకా అంటే తర్వాత రైమింగ్ కుదరలేదన్నమాట, సో అందుకే అక్కడ అలా ఆపేసా. అండ్ ఇంకా క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి ఆల్రెడీ ఇందాక చెప్పేశాను. అండ్ పంపించిన వాళ్ళు ప్లీజ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళ మెసేజ్లు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మురిహరి యశోద జానకి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. కానీ నాకు మీ అందరిలో నచ్చేది ఏంటి అంటే ఫస్ట్ మనం రాంగ్ ఆన్సర్ పంపించేసిన తర్వాత తెలుసుకుంటాం అనమాట, తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ అని పంపించేసిన తర్వాత సో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎనీవే మరి తెలియనివి తెలుసుకుంటూ వెళ్ళిపోవడమే కదా లైఫ్ అంటే. ఇంతకీ ఓకే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాం మా లైఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటారా నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పేస్తా. ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ సాయిల్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే గోవా అనమాట. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరో కొంతమంది మాత్రం కర్ణాటక అంటున్నారు, బట్ కర్ణాటక ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఆన్సర్ చెప్పేసిన తర్వాత అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆ క్వశ్చన్ అయితే అయిపోయింది, అలాగే ఆన్సర్ కూడా చెప్పేశా. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలి, డెడికేట్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఏ సాంగ్ ప్లే చేయబోతున్నాను మీ అందరి కోసం అంటే కనుక సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

మనము నౌమ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం చెలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

ముఖ్య అంశాలతో భరత్ రత్నాకర్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జూలై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

తెలుసు కదా, మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను చదవాలి. ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మిరియాల తిరుమలయ్య ఆండాలు. తర్వాత ఇంకో క్వశ్చన్లోకి వచ్చేసాం కదా, హలో ప్రసన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కాకా నుంచి పద్మ అనమాట. ఆన్సర్ ఎక్కడ పద్మ గారు, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇందాక దగ్గరే ఉన్నారేంటి, ఆల్రెడీ మనం సాత్వి సతీష్ సైల్ గోవాకి చెందిన వ్యక్తి అని చెప్పి మాట్లాడేసుకున్నాం, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే అడిగేసా, సరే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళందరి కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నాను. తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన నుంచి జోగానందరావు కాలనీ నుంచి అనమాట అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా క్వశ్చన్, ఓకే నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమైంది అలాగే విన్నారని అనుకుంటున్నా, ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే కనుక సానియా అనమాట, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. సానియా క్వశ్చన్ అయితే విన్నావని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరపాకు నుండి రమ అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాజు అనమాట, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాషా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట. అండ్ అలాగే వైవీ రావు, జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట.

సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శంకరపల్లి జిల్లా ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెంపోలయ్య ఆలుగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని మీరు రాయకపోయి మీరేమంటున్నారంటే నేను అడిగిన ప్రశ్నకి మా జవాబు అంటున్నారు. సో అక్షరాలు కొంచెం అలా తారుమారు అవుతూ ఉంటాయి, ఏం పర్లేదు. ఇంతకీ మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలో శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ అలాగే ఇనియాతుల్లా, మహమ్మద్ ఇనియాతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు. అట్లాగే ఆన్సర్ కూడా పంపించారా లేదా అంటే కనుక ఆన్సర్ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇప్పుడు దాన్ని దాటి ఇంకో క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోయాం, మరి దానికైతే పంపించలేదన్నమాట. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు దివ్య గారు అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక చిత్తూరు డిస్ట్రిక్ట్ బంగారుపాలెం నుంచి అనమాట, బంగారుపాలెం. ఓకే, అండ్ ఆన్సర్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఓకే ఒకటి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు ఉన్నాయి, లిజనర్స్ అందరూ చాలా మంది పంపించేశారనమాట. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ కొంచెం ఇంకొకసారి అడగండి అని అడిగిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది? ఇంకా ఇదే అనమాట క్వశ్చన్. సో ఆన్సర్ అయితే మెసేజ్ అయితే పంపించేసేయండి. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: శైలజారెడ్డి అల్లుడు చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు జానపద గీతాలు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.
1: చెన్నమ్మ నాంచారి నాగులోళ నాగమ్మ నాగంపుడుముదాన చెన్నమ్మ నాంచారి నాగులోళ నాగమ్మ నాజుకో నడుముదాను చెన్నమ్మ నాంచారి నాగులోళ నాగమ్మ నాడంపు పగడంపు ఎరుపుదాన పొయ్యేటి ఆడదాన పగడంపు ఎడుపుదాన పొయ్యేటి ఆడదాన పోచమ్మ జాతరంట పోతుంటే బండిలోన పోచమ్మ జాతరంట పోతుంటే బండిలోన చీర కట్టి పెక్కాల దాక కట్టి ఎర్రాని గుండెల రైక అభిర్రంగా దొడుక్కొని వన్నెకాడి చూపులతో వాటంగా పోతుంటే వన్నెకాడి చూపులతో వాటంగా పోతుంటే సీమదొరలందరిపై కన్నేసినారంట నాంచారి నాంచారి నాంచారి.

చెరు పనులు చేసినవు, చెరు మొక్కలు వేసినవు, లడ్డల్ల చేరు మూట గొడ్లల్లో దూపుకుంటే మేనత్త కొడుకు బావ బావంటూ వాణ్ణి చేరి, మేనత్త కొడుకు బావ బావంటూ వాణ్ణి చేరి, గుడి వెనక మర్రి కాడ అవడిలోన కూకోబెట్టి లడ్ల కోసమని వాడు గొడ్లల్లో చేయబెడితే కొడుకు అని బోర్ల దోపిపో

నమ్మ చెరువు కాడ బండోని గుట్ట వెనక ఆ రెండు కొండల నడుమ పండింది వరిగసేను. గున్నమ్మ చెరువు కాడ బండోని గుట్ట కాడ ఆ రెండు కొండల నడుమ పండింది పరిగసేను. ఆ చేను పక్క పోయి పక్క ఆమె దాగుకుంటే ఆమె డాగు కోసతోటి గుమ్మలాట వేస్తుంటే కొత్త కోక కట్టుకొని కొత్త రేఖ తొడుక్కొని గుమ్మలాట వేయగానే గుమ్మై

పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే, పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే చక్కంగున్నావే, పిల్లో మంజుల చూడ చక్కంగున్నావే, పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే, పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే చక్కంగున్నావే, పిల్లో మంజుల.

ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి, ఎత్తు చెప్పుల నడకను చూసి, అందమైన చీర కట్టును చూసి, జాజి మల్లెల వాసన చూసి, ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి, ఎత్తు చెప్పుల నడకను చూసి, అందమైన చీర కట్టును చూసి, జాజి మల్లెల వాసన చూసి, నీ చిక్కుపడే నవ్వులు చూసి మురిసిపోతినే పిల్లో మంజుల మై మరిచిపోతినే, నీ ముక్కుకున్న ముక్కెర చూసి మోజు పడి తినే పిల్లో మంజుల నీ మోజుల పడి తినే, పొద్దు తిరుగుడు పువ్వు వలే ముద్దుగున్నావే పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రుని వోలే చక్కంగున్నావే పిల్లో మంజుల

దూరని వయసును చూసి దొండ పండు లాంటి పెదవును చూసి ఓర ఓరని సూపులు చూసి వాళ్ళు జడవై యారము చూసి వాళ్ళు జడవై యారము చూసి దూర దూరని వయసును చూసి దొండ పండు లాంటి పెదవు.

పిల్లో మంజులా నీ చూకుల పడి తినే, నా కంటి మీద కునుకేలే కాయంటే పడి తినే. పిల్లో మంజులా మనసైనా మంజులా, పొద్దు తిరుగుడు పువ్వు.

0: మచ్చను చూసి జారిపోయే జారి పైటను చూసి జల్లుమనే వంపు సొంపును చూసి
1: జల్లుమనే వంపు సొంపును చూసి
0: చెవులుకున్న నీ దుద్దులో చూసి చంప మీద పుట్టు మచ్చను చూసి జారిపోయే జారి పైటను చూసి జల్లుమ

పక్షుల నుంచి వానకు చల్లికి ఎండ తాకి రక్షణ నిచ్చును గొడుగువలే. వానకు చల్లికి ఎండ తాకిడికి రక్షణ నిచ్చును గొడుగు.

పిల్లకిగా జాలరి తప్పగా కుమ్మరిసారి తాతయ్య చేతి కర్రగా పాప ఊయలగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిల పల్లకిగా జాలరి తప్పగా కుమ్మరిసారి తాతయ్య చేతి కర్రగా జీవితా

చింతపల్లి గట్టు మీద కోయిల, ఓ చిన్నారి పొన్నారి కోయిల, చింతమానుగుబురులోన కోయిల, చిన్న పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి 101.7 మెగాహెర్ట్స్పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మా ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు విన్న ఆ పాట లక్ష్మీనరసింహ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, మురళీధర్, శ్రీవర్ధిని పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం లవ్ టుడే చిత్రం కోసం టిప్పు, భాలు, చంద్రన్, పుష్ప, శ్రీరామ్, సుమన్ శెట్టి, శ్రీవర్ధన్ రెడ్డి పాడిన కులశేఖర్ గీతం, సంగీతం విద్యాసాగర్.

0: ఊరు?
1: నైజాం సీడెడ్ ఆంధ్ర ఒరిస్సా, ఏదో ఒకటి గ్యారంటీరా.
0: ఓయ్ పిల్ల, నువ్వు మాట్లాడవేంటి?
2: వరాలు కావు బాబు,

0: మీరు విన్న ఆ పాట కొంగుముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం కులదైవం చిత్రం కోసం ఘంటసాల జమునారాణి పాడిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.
3: వినియోగదారులకు మెరుగైన

0: గాని పదమా, పద పదవే బయారి గాని పదమా.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం. దేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్.

లే పాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన సిరివెన్నెల గీతం సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ నాగమునెమ్మ రవికుమార్ భారతి వీరందరి కోసం సిరివెన్నెల చిత్రం నుండి ఈ పాట.

లేపాక్షి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సాహస వీరుడు సాగర కన్యా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సింధు పాడిన వెన్నెల కంటి గీతం సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుత్తి రోడ్, రాణినగర్, అనంతపూర్ నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్, వీరందరి కోసం సాహస వీరుడు సాగర కన్యా చిత్రం నుండి ఈ పాట

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన వినారు శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భైరవ ద్వీపం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బడికించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, దుగ్గి నాగేశ్వరయ్య, శ్రీనివాసులు, వెంకటస్వామి, రాఘవేంద్ర వీరందరి కోసం భైరవ ద్వీపం చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో తర్వాతి పాట సింహాసనం చిత్రం కోసం రాజ సీతారాం సుశీల పాడిన ఆత్రేయ గీతం సంగీతం బప్పిలహరి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిత్తుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారెడ్డి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, భిక్షపతి వీరందరి కోసం సింహాసనం చిత్రం నుండి ఈ పాట.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని, ఏవైనా సమస్యలు ఉంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించి, అనంతరం ప్లాంటు రెండవ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చమురు తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా వినియోగించేది బంగారాన్ని కొనుగోలు చేయడానికేనని తెలిపారు. గోల్డ్ మైనింగ్తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. అదేవిధంగా 800 ఉద్యోగాలు వచ్చాయని, త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక చోదక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. 5000 ఈ గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది.
0: గడిచిన రెండేళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అదే క్రమంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఆక్వా రైతులను కాపాడే బాధ్యతను కూడా రాష్ట ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ 19,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలపై పెనుభారం మోపారని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు

0: వరకు 800 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని, వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దేశంలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి రవికుమార్ వెల్లడిస్తూ,
1: తుఫాను వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా పవర్ లైన్స్ దెబ్బతింటున్నాయి, పవర్ కి మరొక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం కోసం, 3 డిస్కమ్స్ పరిధిలో లో వోల్టేజ్ ను అధిగమించడం కోసం డిటిఆర్లు పెడుతున్నాం. దాదాపు 233/11 కేజీ సబ్స్టేషన్స్ కడతా ఉన్నాము. వీటి ద్వారా దాదాపు ఏపీఎస్ఎల్ అయితే 5000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పనిచేస్తున్నాం. సిపిడిఎస్ఎల్ లో 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎస్పీడిఎస్ఎల్ లో 6024 కోట్లు ఖర్చు పెట్టి వేగవంతంగా పనులు చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.
0: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. P4 విధానంలో దాతల సహకారంతో సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఈ ఆధునిక క్లాస్ రూమ్లను నిర్మించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ బడులను ప్రైవేటులకు ధీటుగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని, సమస్యలుంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు ఎంఈఓ డీఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖైదీలు విడుదలైన తర్వాత ఉపాధి పొందేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తున్నామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సిహెచ్ సూర్యకుమార్ తెలిపారు. తొలి విడతగా 30 మంది ఖైదీలకు ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ 2 నెలల కోర్సులో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, డిజిటల్ కమ్యూనికేషన్, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూర్యకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ ప్రక్రియను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈ మధ్యాహ్నం సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. సమావేశం అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో మాట్లాడి ఎస్ఐఆర్ పురోగతి గురించి తెలుసుకున్నారని చెప్పారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 80% పూర్తయిందన్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియలో ఓటర్లు బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కోరుతూ,
2: ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఎవరిదన్నా ఓటు మిస్ అయితే వాళ్ళందరూ కూడా మన ఫామ్ 6 ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 2002లో ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓట్స్కి మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళు కంప్లీట్గా కొంత టైం స్పేర్ చేస్తే పూర్తిగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ నేమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, బీఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి అన్నారు. భీమవరంలో వైద్య సిబ్బంది అంగన్

0: అంగన్వాడీ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సును జిల్లా వైద్య సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐఓ మాట్లాడుతూ, దేశంలో పోలియో నిర్మూలనైనప్పటికీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో కేసులు నమోదవుతుండడం వల్ల మళ్లీ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు సొంత ఇంటి మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్రంలో 998 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 85,000 మంది విద్యార్థులు వసతి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట ప్రభుత్వం 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న 3 ఏళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈపూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన చెక్క భజనలు కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారి చెక్క భజనలు వింటారు. అనంతరం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కె ఓబులమ్మ బృందం వారి జానపద గేయాలు. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ, 8 గంటలకు రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 అదృష్టం నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. 9:16 స్పాట్లైట్, రాత్రి 9:30 నాటిక ప్రసారమవుతుంది, విజయవాడ కేంద్రం సమర్పణ. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీతం ఉంటుంది. రాత్రి 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ నవగ్రహ స్తుతి కీర్తన వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి శ్రీ డి ప్రభాకర్ గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం. రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు విజ్ఞాన విపంచి సమాచార ప్రసారణ సాంకేతిక పరిజ్ఞానం గురించి డాక్టర్ వేదం రామమూర్తి గారు అందించే వివరాలు. అనంతరం పర్యావరణ గీతాలు, శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారు పాడిన పర్యావరణ గీతాలు వింటారు. రేపు ఉదయం 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ జగదీష్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 మన ఆలయాలు బుక్కరాయ సముద్రం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వివరాలు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. ఇక సాయం ప్రసారంలో రేపు 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం డబ్బును పొదుపు చేయటం, అతిగా ఖర్చు పెట్టకూడదు లాంటి విషయాలను మీ పిల్లలకు నేర్పు

0: పంపిస్తుంటారా మీ అభిప్రాయాలు తెలియచేయటానికి? ఫోన్ నంబర్ 08554225353. రేపు సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:30 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న 2026 ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు ద్విభాష ఆఫ్ ట్యూబ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఇక రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలు ఇస్తారు. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333 లేదా 2968990 STD కోడ్ 08554. రేపు రాత్రి 7:45 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. 9:16 స్పాట్ లైట్, రాత్రి 9:30 తిరిగి క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కందిరీగ చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడిన రామ్ జోగా శాస్త్రి గీతం, సంగీతం ఎస్తమన్.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామా

0: లో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం జల్సా చిత్రం కోసం కేకే పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం జల్సా చిత్రం కోసం కేకే పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కృష్ణ చిత్రం కోసం ఫరీద్ కౌసల్య పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం చక్రి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీరు విన్న ఆ పాట జస్టిస్ చౌదరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడొక లలిత గీతం విందాం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

తెలుగువాడి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహా అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహా అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: ఇరాన్ లో భద్రత పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయ పౌరుల కోసం టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు

0: మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: ఈరోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలనర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవానిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగనిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1.25 కోటి పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పిఎస్కే, పిఓపిఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటి వరకు సుమారు 1.47 కోటి చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారి చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ, దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ్ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్ధం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ

0: ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్ట్రలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పల్లె ప్రాంతాలు శీర్షికన చెక్క భజనలు కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారి చెక్క భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీ కె నారాయణ స్వామి బృందం వారి చెక్క భజనలు విన్నారు. ఇప్పుడు విందాం జానపద గేయాలు కార్యక్రమంలో శ్రీమతి కె ఓబులమ్మ బృందం వారి జానపద గీతాలు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు.
3: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నట్టు వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతోపాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 మంది కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు చేసుకున్నారు అనుకోండి, 10 మంది ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంక్ వచ్చి వాళ్ళు పొదుపు వేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటారు.

సార్ 20 లక్షల రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1 లక్ష రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్, ఆ 10 మంది యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఏ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,228 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము. ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది. కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటూ ఒక కమిటీ ఉంటుంది సార్. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు, గ్రామస్థాయిలో చూసుకున్నట్లయితే వివోఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము. ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే 1-టైమ్ సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు, సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు, మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వరకు ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్ కు దోకా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రీపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4,000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4,000 రూపాయల ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు.
కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్ గా ఉంటుంది.

0: ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీల్ గా చేయనప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్ తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బులను కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3-4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రిపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్ కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఏజీని. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్ గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారు.
0: సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 430 రూపాయలు చెల్లించే 18-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా పిఎంఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇదేంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళా సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తా ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్ల కిషోర, కౌమార, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా, మహిళలు మహిళా సంఘాలు ఉన్నారు కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 45 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డిఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రసధుని, అలనాటి మధుర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా లక్ష్మీ నివాసం ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కేవీ మహదేవన్.

పిలిచి కూడబెట్టరా, ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా.

మీరు విన్న ఆ పాట కృష్ణవేణి చిత్రం కోసం సుశీల వీరామకృష్ణ పిబి శ్రీనివాస్ పాడిన ఆత్రేయ గీతం, సంగీతం విజయభాస్కర్. ఇప్పుడు విందాం వేటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట యమగోళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళా మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 08554. ప్రకటన విన్నారు శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చింతామణి చిత్రం కోసం పి భానుమతి పాడిన రావూరి గీతం, సంగీతం అదేపల్లి రామారావు.

మీరు విన్న ఆ పాట జయం మనదే చిత్రం కోసం జిక్కి పాడిన కొసరాజు గీతం, సంగీతం ఘంటసాల. ఇప్పుడు విందాం భలే రాముడు చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన సదాశివ బ్రహ్మం గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

రసతుని కార్యక్రమంలో చివరిగా విందాం. సువర్ణ సుందరి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం పి ఆదినారాయణరావు.

0: శ్రోతలు ఇంతవరకు రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితిలో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇక వార్తల వివరాలు. వీఐపీ కల్చర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, అలాగే రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను భారతదేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయటానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని అన్నారు. పాలన అధికార వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ,
1: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
0: ఐక్యరాజ్య సమితి వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తటస్థంగా వ్యవహరించాల్సిన సహాధ్యక్ష హోదాను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పందిస్తూ, జమ్మూకాశ్మీర్పై భారతదేశం దీర్ఘకాలికంగా కొనసాగిస్తున్న వైఖరిని పునరుద్ఘాటించింది. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేస్తూ,
2: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel...
0: అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో భాగమైన UN80 ఫ్రేమ్వర్క్ కింద ఐరాసా ఆదేశాల పునఃసమీక్ష ప్రక్రియ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రక్రియ ద్వారా ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఉందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కూలిన ఘటన కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ KMC నివేదికను సిద్ధం చేస్తోందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తారాతలా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు.

0: దశలో స్థానిక ప్రజలు కూడా రక్షణ చర్యల్లో భాగస్వామ్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. సహాయక రక్షణ చర్యల్లో భారత సైన్యం, జాతీయ విపత్తు స్పందనా దళం ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 4 కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి త్రిపురలో చేపట్టనున్న 96 రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం 211 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 160 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా త్రిపురలోని 96 ఆవాస ప్రాంతాలకు తొలిసారిగా అన్ని కాలాల్లో ఉపయోగించగల రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెరుగైన రహదారి అనుసంధానం వల్ల పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మార్కెట్లు వంటి ప్రాథమిక సేవలకు ప్రజలకు సులభమైన ప్రాప్యత లభిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు త్రిపుర రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 1594 రహదారి పనులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, వీటి ద్వారా 6,284 కిలోమీటర్ల రహదారులు, 66 వంతెనల నిర్మాణం చేపట్టగా మొత్తం 4,479 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో భారత్ దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel there's a lot that remains to be realized that we would strive to do that. I do want to also take the occasion to recognize your personal commitment to the relationship. From the very moment you assumed this post, you have been sending that strong signal, which I hope I have equally strongly reciprocated.
0: ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, నౌకా నిర్మాణం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, సంస్కృతి, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించినట్టు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే స్టార్టప్లు, ఫిన్టెక్ రంగాలు బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఋతుపవనాల ప్రభావం మరింత పెరిగే, వర్ష పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్య భారతదేశంలో రేపు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త శశికాంత్ మిశ్రా వెల్లడిస్తూ,
2: The storm and this quality of orange cloud is given to Rajasthan. Heavy rainfall is likely over central India, especially South Madhya Pradesh and Vidarbha, and also over Maharashtra, including Marathwada. And very heavy rainfall likely over coastal Maharashtra, and heavy rainfall over South Gujarat region and South Saurashtra. And heavy rainfall also likely over Odisha, Gangetic, West Bengal, Sikkim, and Arunachal Pradesh, Assam, Meghalaya, and Nagaland, Manipur, Mizoram, Tripura. And heavy rainfall over South India, especially Telangana, Karnataka, and Kerala, likely today. Heat wave condition over East Uttar Pradesh, adjoining Bihar,
0: అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పన్యోర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. యాజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద ప్రవాహానికి

0: పలువురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు పెరగడంతో అస్సాం ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక పాట విందాం.

0: రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. ఇందులో శ్రీ ఎస్ఏ పద్మనాభరావు, శ్రీ వారణాసి ఉదయ భాస్కర్ మూర్తి, శ్రీ చివుకుల రవిశంకర్, శ్రీమతి బి శ్రీవల్లి, శ్రీమతి ఉప్పులూరి పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అదృష్టం నాటిక.
1: ఓ రంగా, ఓ లాటరీ రంగా, తెల్లారి 5 గంటలకే నీకు ఇల్లు కొట్టి తీసేవాడివయ్యా. ఏమైంది ఈరోజు నీకు? నేను ఇందాక ఇలా వాకింగ్ వెళ్తూ వెళ్తూ చూశా, తెరవలేదు, ఏంటి సంగతి?
2: రాత్రి విజయవాడ వెళ్ళి ఇప్పుడే వచ్చానండి. నమ్మకమైన ఒరిజినల్ లాటరీ టికెట్లు స్వయంగా తెచ్చాను, చూడండి. పామిశ్రీ పరమేశ్వరరావు గారు, మీరు అమలాపురం అచ్చి రాలేదని ఊరు వచ్చారు. మీరు వచ్చినప్పటి నుంచి నా లాటరీ టికెట్లు అమ్మకాలు పెరిగాయి. మీరు అరచేతిలో రేఖలు చూపించి అదృష్టం ఉందని, లాటరీ తగులుతుందని చాలామందికి చెబుతున్నారు. వేరే కొందరు లాటరీలు నిషేధించాలని, గుట్కాలు అమ్మకూడదని అంటున్నారు. నేను అమ్మటం మానేస్తాను, నాకు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. కానీ మీ గురించే నా బాధ, ఎలా బ్రతుకుతారో అని. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది సార్.
1: చూడు రంగయ్య, నీవు ఇప్పుడు సోషల్ వర్కర్వి, అంటే సమాజ సేవకుడిగా సామూహిక వివాహాలు వగేరా నిర్వహిస్తూ మంచి మర్యాద పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఆ మంచి పేరు కోసం లాటరీ టిక్కెట్లు గుట్కాలు అమ్మడం మానేస్తానంటున్నావు, మానగలవు కూడా. నేను అలా కాదయ్యా, ఇతరుల అరచేతులు రేఖల మీద ఆధారపడి బతుకుతున్నవాణ్ణి. నీ జాలికి కారణమైన భయాలు బెంగలు నాకు ఉన్నాయి. నా కూతురికి సంబంధాలు రావడం లేదు, రాత్రులు నిద్రపట్టదయ్యా. నేను మనిషినే కదా.
2: చూడండి రావు గారు, ఇదిగో ఫోటో. ఈ అబ్బాయిని మీరు లాటరీ టికెట్లు కొనమని ప్రోత్సహించారు, జ్ఞాపకం ఉంది కదండి?
1: ఏది? ఓహో, ఇతనా? గుర్తొచ్చింది, అమలాపురం గడియారం స్తంభం దగ్గర మొదటిసారి చేయి చూపించాడయ్యా ఇతను. మేనరికం సంబంధం తప్పిపోతుందన్నాను, లాటరీ ఛాన్స్ ఉందని కూడా చెప్పాను. ఆ తర్వాత కనిపించలేదయ్యా. మరి ఇతను నీకెలా తెలుసు?
2: ఆ వివరాలు తర్వాత తెలుసుకుందురు కానీ, ఇతనికి 5 లక్షల లాటరీ తగిలిందండి.
1: అమ్మో, 5 లక్షలే?
2: అక్షరాలా 5 లక్షలు. అవునండి, ఇంకా ఆ విషయం ఇతగాడికి తెలియదు. టిక్కెట్ కొన్నప్పుడు గుర్తు రాసుకున్నాను. నేను రాత్రి విజయవాడలో తెలుసుకుని వచ్చాను. ఈలోగా అతన్ని మీరు కలవాలి. ఈ వార్త రేపు కానీ పేపర్లో రాదు. అందగాడు, బుద్ధిమంతుడు, ఉద్యోగం ఉంది కాబట్టి మీ అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడుకోండి. లాటరీ కట్టమని చెప్పింది మీరే కనుక, మీరు అతన్ని అల్లుణ్ణి చేసుకోవడం తప్పు కాదు.
1: రంగయ్య, రంగయ్య, ఇది అతని అడ్రస్ కాసేవు.
2: ఇదిగో, చిన్న గోపురం వీధిలో పాత పోస్ట్ ఆఫీసు ప్రక్కన. అబ్బాయి పేరు శ్రీనివాసరావు. ఈ ఊరే, వెళ్ళండి త్వరగా.
1: థ్యాంక్ యూ రంగయ్య.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అదృష్టం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి.

0: పార్వతి, ఏమే పార్వతి?
1: ఏమండి, మార్నింగ్ వాక్ అంటే ఇంతసేపా? నడక ఆరోగ్యానికి మంచిదేనండి, కానీ ఎవరికి? నడక ముఖం ఎరగని వాళ్ళకి. మీరు రోజు గంటల కొద్దీ రోడ్డు ప్రక్కన చేస్తున్న పామిస్ట్రీ వ్యాయామం చాలదా? అదేనండి హస్త సాముద్రికం నిలబడి చెప్పటం.
0: చూడు, నేను పొద్దున్నే అలా తిరిగి రావడంలో ఎన్నో వ్యవహారాలు చక్కబెడుతుంటాను. మార్నింగ్ వాక్లో మర్మం నీకేం తెలుసు? నన్ను ఏనాడు మెచ్చుకున్నావు గనక, ఈ పామిష్టి పరమేశ్వరరావు అంటేనే నీకు పానకం నొప్పడక మాటికి నన్ను తీసి పారేస్తుంటావు.
1: అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, అప్పుడు మెచ్చుకుంటాను మీ తెలివితేటల్ని. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే అమ్మాయికి వయసు పెరిగిపోవటం లేదు? అందరి అరచేతులు చూసి భవిష్యత్తు చెప్పడం కాదు, మీ చేతులు కూడా మీరు ఒక మాట చూసుకోండి. ఇంట గెలిచే రేఖ ఉందో లేదో ఏంటి వింటున్నారా? దాన్ని చదివయ్యాక ఒక సంబంధమైన తెచ్చారా మీరు? రోజులు బాగాలేవు, ఆడపిల్లలను కాపలాకాయటం చాలా కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం, వెళ్ళి స్నానం చేయండి.
0: నీ దగ్గర ఉన్నదే, నన్ను మాట్లాడినావు, ఒక్క విషయం నన్ను చెప్పనిస్తావా లేదా? నన్ను స్నానానికి గింటేస్తే సమస్య తీరిపోతుందా?
1: అమ్మాయి పెళ్లి విషయం అయితే చెప్పండి, వింటాను.
0: అదే కదా నేను చెప్పదలుచుకుంది, అయితే శ్రద్ధగా విను.
1: వింటున్నా.
0: మన అమ్మాయి ప్రేమ దోమ అనకూడదు. ప్రేమించుకుని వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేసుకున్న దంట ఎక్కడో గానీ సుఖపడిన దాఖలాలు కూడా లేవు కదా. ఈరోజే నేను దానికోసం మంచి సంబంధం తెస్తాను అమ్మాయికి.

0: నచ్చితే చేద్దాం.
1: ఎవరి సంబంధం అండి? ఏ ఊరు వాళ్ళది?
0: నేను వెళ్ళి వచ్చాక చెబుతాను. ఈ ఊరే అల్లరైతే ఎవరైనా తన్నుకుపోతారు.
1: సరే, ఎటువంటి సంబంధం కావాలో ఆ అమ్మాయిని కూడా అడగండి. మన తాహతుకు మించిన కోరిక అది ఎప్పుడూ కోరలేదండి. ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకొని ఎంతో కష్టపడి చదివి బిఏ పాస్ అయింది. దాని ఆలోచన కూడా మనకు కొంతైన విలువ ఇవ్వాలి కదా.
0: సరే, ఇంతకీ అమ్మాయి ఎక్కడ?
1: వంటింట్లో ఉంది, పిలుస్తా ఉండండి. అమ్మా లక్ష్మి, లక్ష్మి.
2: ఏమ్మా?
1: రామ్మా, దా ఇలా కూర్చో.
0: చూడమ్మా, నీ భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళకంటున్నాం. మా ఆశలు నెరవేర్డానికి నీ సహకారం కూడా కావాలి కదమ్మా. మాదో కోరిక నాయన, అడగమంటావా తల్లి?
2: అదేంటి నాన్న, నన్ను సందేహిస్తున్నారా? మీకోసం నేను ఏమైనా చేస్తాను. మీ మాటే నా జీవితానికి బాట. చెప్పండి నాన్న.
0: అమ్మా, నీవు ఎవరినో ప్రేమించావనే మాట మేము వినకూడదు తల్లి. మేము తెచ్చిన సంబంధమే చేసుకోవాలి. నీకు నచ్చితేనే చేస్తాం. సాంప్రదాయంగా మేము జరిపించే పెళ్లి పద్ధతినే నీవు ఆమోదించాలి. ఇదమ్మా మా కోరిక.
2: అలాగే నాన్న, మీకు నచ్చిన సంబంధమే ఖాయపరచండి. కానీ నా పెళ్లి గురించి ఒక్క పైసా కూడా అప్పు చేయకూడదు. కట్నాలు కుమ్మరించి పెళ్లి కొడుకుని కొనద్దు. అలాగని మన పరిస్థితిని చూసి జాలిపడ్డాననే మనిషి నాకొద్దు. ప్రకృతిని ఆరాధించినంత సహజంగా ప్రేమ పుట్టాలి. ఆకర్షణలు, అవసరాలు, ఆవేశాలు, వీటి వల్ల కలిగిన బంధాలు వాసన లేని పువ్వుల్లాగా ప్రేమలేని నిర్జీవ జీవితాలే అవుతాయి నాన్న. ప్రేమ నటిస్తూ సమాజానికి, చట్టానికి భయపడి దాంపత్యం కొనసాగించే కృత్రిమ బంధాలు కొన్ని పెద్దలు కూర్చినవే. అటువంటి సారం లేని జీవితాలు చూసి గుణపాఠం నేర్చుకోవాలి తప్ప మళ్ళీ మరో యువతి తప్పటడుగు వేయకూడదు. ఇది నాన్న నా అభిప్రాయం.
0: అలాగేనమ్మా, అలాగే. ఇప్పుడు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. నేను స్నానం చేసి నా మిత్రుడు లాటరీ రంగయ్య చెప్పిన సంబంధం ఒకటి ఉంది, మాట్లాడొస్తాను తల్లి.
1: ఆ మాట మీద నిలబడి హాయిగా స్నానం చేసి హ్యాపీగా బయలుదేరండి, సరేనా?
0: సరేలే భయ్, ఈలోగా టిఫిన్ రెడీ చేయి.
1: చూడమ్మా లక్ష్మి, మనం లోపలికి వెళ్ళి మీ నాన్నగారిని రెడీ చేసి పంపాలి. అసలే అశ్రద్ధ మనిషి.
2: అమ్మా, నాన్నకు నేనంటే ప్రాణం. ప్రేమలో పడి ఏమైపోతానో అనేసి తెగభంగపడిపోతున్నారు. అందువల్ల నాకు స్వేచ్ఛ లేకుండా కూడా చేస్తున్నారు.
1: ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇచ్చినట్లే కనపడతాడు పురుషుడు. ప్రేమ, మమత, అనురాగం అనే తాళ్లతో కట్టి ఆడిస్తూ ఉంటాడు. ఆర్థిక స్వాతంత్రం అనే ఇంధనం లేని బొమ్మలం మనం. మన ఆటకు మగవాడి చేతిలోనే ఉంటుంది మీట.
2: అమ్మా
1: చా, అదేంటమ్మా కన్నీళ్ళు? నీ హృదయం నాకు తెలుసు కదా. నీకు నేనున్నానమ్మా. నాన్నకు నువ్వంటే ప్రాణం. ఆ విషయం మాత్రం మర్చిపోకు. కళ్ళు తుడుచుకో రామ్మ, లోపలికి వెళ్దందా.

0: అబ్బాయి శ్రీనివాసు, అబ్బాయి శ్రీనివాసు.
1: ఎవరు?
2: మీరా? పామిశ్రీ పరమేశ్వరరావు గారా? రండి రండి, లోపలికి రండి సార్, రండి, ఇలా కూర్చోండి. ఏమిటి సార్ ఇలా వచ్చారు? మీరు అమలాపురంలో లేరని తెలిసింది, తర్వాత ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలిసినా కలవలేకపోయాను సార్. సారీ, ఏమనుకోవద్దు. అవును, విశేషాలు ఏమిటి చెప్పండి.
0: ఏమి లేదు శ్రీనివాసు, వృత్తిరీత్యా క్యాంపులు అవి తిరుగుతుంటాను కదా. నేను నీకు చెప్పిన సాముద్రికం ఫలించిందా?
2: ఓ, ఫలించింది సార్, బ్రహ్మాండంగా ఫలించింది. నాకు ఇష్టం లేని మేనరేఖం తప్పిపోయింది. అవును, దూరపు సంబంధం కుదురుతుందని చెప్పారు కదా సార్ మీరు. ఇంకా జరగలేదు సార్, ఈ ఊళ్ళోనే నాకు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా అమ్మ పోయాక మా నాన్న ఏదో ఆశ్రమానికి వెళ్ళిపోయారు. పిల్లలు చేసుకోలేదని మా మేనమామ లేడండి, ఆయన మాకు దూరం అయ్యాడు. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను సార్.
0: అయ్యో పాపం, ఏమీ పర్వాలేదు శ్రీనివాసు, మేమంతా లేము. ఏది నీ చెయ్యేది ఒకసారి లేయమ్మా.
2: ఇదిగోండి సార్.
0: ఇలా దగ్గర చూడు నాయన. చూడు నాయన, నీకు లాటరీ ఛాన్స్ ఉంది నాయన.
2: నాకా?
0: నీకే, ఎందుకంటావా? చూసావా, ఇది చూపుడు వేలు మొదటి పరం.
2: అవును.
0: ఇదిగో ఇక్కడే నక్షత్రం గుర్తు. మరి చూసావా, తర్వాత ఏముంది? శిరోరేఖ.
2: అంటే ఎక్కడ?
0: ఇదో ఇక్కడే, ఇక్కడే. దాని మీద చూసావా తెల్లని మచ్చ? అందువల్ల నీకు ఆకస్మిక ధన ప్రాప్తి గ్యారంటీ అనుకో. అదృష్టం ఆగేది కాదు.
2: నిజమా సార్?
0: నిజమే.
2: అవును సార్, అదృష్టం అంటే ధన రూపంలో కాకపోయినా మరో రూపంలో అయినా రావచ్చు కదండి.
0: రావచ్చు నాయన.

0: ధనరేఖ బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఏ సిగ్గుపడకు, ఆ అమ్మాయి వచ్చాక అన్ని విధాలు నీకు ఇంకా కలిసి వస్తుంది అనుకో.
1: నిజమేననుకోండి సార్, కానీ అటువంటి రేఖ అమ్మాయి చేతిలో గుర్తించడం ఎలాగా అని.
0: అదే నీ డౌటు. కంకణ రేఖ నుండి శనిస్థానం వరకు ధనరేఖ కాకుండా చంద్రస్థానం నుండి ఊర్ధ్వముఖంగా మరో ధనరేఖ ఏర్పడడం అపూర్వం.
1: అంటే ఇక్కడేనా?
0: ఈ రేఖే మా అమ్మాయి చేతిలో ముందు చూపిస్తాం రా.
1: ఓహో
0: చూడు, బిఏ పాస్ అయింది, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అనుకో, నాకు కూడా వచ్చి ఇప్పుడే పిల్లని చూడు. ఇద్దరికి నచ్చితే ఏది సిగ్గుపడకు, ఈ రోజు నిశ్చితార్థం.
1: మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు సార్. రేపు సాయిబాబా గుడికి మీరు అత్తయ్య గారు. సారీ నేను కొంచెం
0: పర్వాలేదు,
1: మీరును మీ మిస్సెస్ గారు అమ్మాయిని తీసుకురండి. ఏమిటి, రేపు ఉదయం 8 గంటలకి సాయిబాబా గుడికి.
0: సరే బాబు, అదే టైంకు బాబా గుళ్ళో మీ కొరకు ఎదురు చూస్తుంటాం బాబు, తప్పకుండా రావాల్సమా.
1: అలాగే సార్, వస్తానండి.
0: మరి వెళ్ళొస్తాను శ్రీనివాసు.
1: ఓకే సార్.
0: అదృష్టవంతుడి మొత్తం మీద.
1: ఏదో సార్ మీ ఆశీర్వాదం.

0: ఓ రంగయ్య, రంగయ్య, ఏమిటి హడావుడి? నన్ను మీ ఇంటికి రమ్మని తప్పుదారి పట్టించి గుడికెళ్లాల్సిన నా భార్య కూతుర్ని ఇలా అంటే ఈ కమ్యూనిటీ హాల్కు తెచ్చావు? ఏంటి ఇంతమంది పురప్రముఖుల్ని ఆహ్వానించి హాల్ నింపేశావు? ఇది నేను అంగీకరించిన సంబంధమే కదా రంగయ్య, నాకు తెలియకుండా పెళ్లి చూపులకు ఇంత అడావుడు ఎందుకు?
1: చూడండి పరమేశ్వరరావు గారు, పెళ్లి చూపులు ఆనాడు అమలాపురంలోనే జరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది వివాహ వేడుక. మీకోసమే సూత్రధారణ ఆగింది. ఈ ఆదర్శ వివాహం వల్ల మీకేమాత్రం ఖర్చు లేదు. మా సేవా సంఘం తరపున అన్ని ఏర్పాట్లు జరిగాయి. మీ లెక్క ప్రకారం అకస్మాత్తుగా వచ్చేదే అదృష్టం. ఆ ఎఫెక్ట్ కోసం ముందుగా మీకు చెప్పకుండా అద్భుతంగా ఉండాలని ఇలా చేశాను. చెల్లెమ్మ పార్వతమ్మ, పరమేశ్వరరావు గారితో నువ్వు మాట్లాడమ్మా.
2: ఏమండి, మన అమ్మాయికి అమలాపురం వచ్చిందండి. తనకంటూ ఎవరు లేని ఈ అబ్బాయి రంగయ్య అన్నయ్య గారిని ఆశ్రయించాడు, ఆయన పూనుకున్నారు. ఏమండి, అమ్మాయి పెళ్లి కూతురి ముస్తాబులో ఎంత ముచ్చటగా ఉందో చూడండి.
3: అవునా అన్న, మీరు కోరుకున్నట్టు మీ అంగీకారంతో పెద్దల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతోంది. దీవించండి నాన్న.
4: అవును మావయ్య గారు, నేను ఎలాంటి లాటరీ టికెట్టు కొనలేదు, కొనే అలవాటు కూడా నాకు లేదు. నేను మీ ముందు చేయి చూపించింది అదే, నేను మీకు చేయి చూపించింది మీ పరిచయం కోసం సార్, మీ లక్ష్మి కోసం. మీరు అదృష్టం కోసం ఆశపడి ఉన్న ఆస్తిని పాడు చేసుకుని చివరకు హస్త సాముద్రికుడిగా మారిపోయారు. ఈ విషయం నాకు లక్ష్మి ద్వారా తెలిసింది. మీ అమ్మాయి లక్ష్మి నాకు భార్యగా లభించడమే గొప్ప అదృష్టం సార్. మీ ఆశీస్సులే మాకు ఐశ్వర్యం. మనసారా మమ్మల్ని దీవించండి మావయ్య.
1: ఏం పరమేశ్వరరావు గారు, వాయించమంటారా బాజాలు, కట్టించమంటారా తాళి?
0: రంగయ్య, ఇప్పుడు నాకు నోట మాట రావడం లేదు రంగయ్య, సంతోషం పట్టలేకపోతున్నాను. నా కూతురు అదృష్టవంతురాలు రంగయ్య, అదృష్టవంతురాలు. కట్టించండి తాళి.
1: మీ అందరికీ నాదొక్క మనవి, పెద్దలు కూడబెట్టింది పాడు చేసేవాళ్ళు కొందరైతే స్వంత కష్టార్జితాన్ని అదృష్టం కోసం లాటరీల్లోనూ జూదాల్లోనూ నాశనం చేసుకునేవారు మరికొందరు. నిజమైన అదృష్టం మీ కళ్ళెదుట పొదుపు చేసుకున్న మీ కష్టార్జితమే. ఏమంటారు శ్రీనివాసరావు? ఇప్పుడు కట్టు తాళి, మ్రోగించండి మంగళవాద్యాలు.

0: మీరింతవరకు అదృష్టం నాటిక విన్నారు. రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. ఇందులో శ్రీ ఎస్ఏ పద్మనాభరావు, శ్రీ వారణాసి ఉదయ.
1: నాటిక విన్నారు అదృష్టం. రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు. మరి కాసేపట్లో
2: Good evening. This is Akashvani and I am Valsa Williams with the news at 9.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కోసం నాటిక. రచన శ్రీ పిసిపాటి ఉమామహేశ్వరం. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ.

0: వినండి రేపటి కోసం నాటిక.
1: నిద్ర రావటం లేదా సుగుణా? నిద్ర నిద్రలా పడుతుంది, మనసు సందిగ్ధంగానూ అల్లకల్లోలంగానూ ఉంటే ఎందుకో. ఎందుకేమిటి? నా మనసువి, నా మనసులోని మనసువి నీకు తెలీదా? నా అంతఃచేతలోని మూగభావ తరంగాలు తెలుసుండాలే నీకు. ఎందుకు తెలీదు? నేను నీలోని నేనును కదా. కానీ ఇంత అర్ధరాత్రి కూడా నిద్ర పట్టక దేన్ని గురించి ఆలోచిస్తున్నావో తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వేమన్నా ఆర్చేదానివా తీర్చేదానివా? మనసు పట్టం అంటే మాయలో పట్టమని ఉత్తినే అన్నారా? అయితే మనస్సున్న మనిషికి సుఖం లేదన్న తీర్మానానికి నువ్వు వచ్చావన్నమాట. అవునులే, ఇంతకీ నిన్నడిగేం ప్రయోజనం? అస్సలు నువ్వు మనస్సున్న దానివైతేగా, అంటే నువ్వు నన్ను పారేసుకున్నావుగా. ఎప్పుడు ఎక్కడ? నన్నే అడుగుతున్నావే, నువ్వే గుర్తు తెచ్చుకో. ఆవేళ ఆఫీస్లో చేరిన మొదటి రోజే

0: If I am not mistaken, you are Miss Suguna.
1: Yes, sir.
0: Please take your seat.
1: Thank you, sir.
0: Good. Very good. కాసైన అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్లే అన్నమాట.
1: ఎస్ సార్, ఏ రకంగానూ జీవనాధారం లేని వాళ్ళకి చదివే కదా ఆధారం.
0: అంటే చదువు తర్వాత ఉద్యోగం ఆధారం అంటాం.
1: అంతే కదా సార్.
0: చిన్నదానిమైనా పెద్ద ఫిలాసఫీ చెప్పావు, నాకు నచ్చావు. చూడమ్మా, నీలాంటి స్ఫూర్తి గలవాళ్ళు, జీవితం విలువ తెలిసిన వాళ్లే ఈ సంస్థ కావలసింది. బై ద వే, నా పేరు మన్మథరావు, బాసుకు ప్రైవేటు సెక్రటరీని. ముందేలాగూ నేమ్ ప్లేట్ ఉందిగా మళ్లీ చెబుతాడేమిటి అనుకోకు, చెప్పడం నా కర్టసి. ఇదిగో జాయినింగ్ రిపోర్ట్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు.
1: థ్యాంక్ యూ సార్.
0: పద, నీ సీటు చూపిస్తాను. చూడమ్మా సుగుణ, ఇతను ఆనందరావు.
2: హలో మిస్ సుగుణ, వెల్కమ్ వెల్కమ్, హౌ డు యు డు.
1: అంత మీద పడిపోతే షేకెన్ ఇవ్వబోతాడేమిటి?
0: రెచ్చిపోగా ఆనందం. మనం ఉన్నది ఆంధ్రాలో, అమెరికాలో కాదు. బై ద వే అమ్మా సుగుణ, ఇతను సత్యం.
3: నమస్కారం అండి.
1: నమస్తే, నా పేరు సుగుణ.
0: ఇవాళే మన ఆఫీసులో జాయిన్ అవుతుందో? అవుతుందేమిటి నా బొందా, ఇప్పుడే జాయిన్ అయింది.

0: ఏ కాదంటావా? ఆనాటి తొలిచూపులోనే సత్యం నిన్ను ఆకర్షించలేదా?
1: ఏమో, అప్పటికది ఆకర్షణ నాకు తెలీదు.
0: పోనీ, రోజులు గడుస్తున్న కొద్దీ అతను నీతో పరిచయం పెంచుకోవాలి అన్నట్టుగా దగ్గరవుతున్నప్పుడు నువ్వు ప్రోత్సహించలేదా?
1: ఏమో, అది ప్రోత్సాహం అని నాకు తెలీదు. అతని ప్రవర్తన నా వ్యక్తిగత గౌరవానికి, మర్యాదకి భంగకరంగా లేదు. అందుకని మౌనంగా చిరునవ్వుతో మిన్నకుండిపోయాను.
0: మరదే ఆనందరావు నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించబోతే?
1: ఆ రాస్కెల్ సంగతి నా దగ్గర ఎత్తుకో. అతను ఎటువంటి వాడో నీకు తెలీదా?

0: చూశారా కుటుంబరావు గారు, ఆ కొత్త పిల్ల చేతి వేళ్ళు ఆ టైప్ మిషన్ మీద ఎలా నాట్యమాడుతున్నాయో. టకటక టకటక, అబ్బా అబ్బా, అవి వేళ్ళ మెరుపు తీగల.
1: గట్టిగా నకయ్యా, ఆ పిల్ల వినగలదు.
2: ఇప్పుడు నా చెవిని పడినట్టు నేను విన్నట్టు. కానివ్వండి కానివ్వండి, ఈ వెకిలి బాకుడికి ఎప్పుడో ఆనకట్ట వేయక మాన్నం.
0: హలో సుగుణ.

0: గారు. ఏమిటి చుట్టూతా ఇన్ని ఫైళ్లు? ఆఫీసు పనంతా మీ మీదుగానే పోతున్నట్టుంది.
1: ఏదోలేండి, జీతాలు తీసుకుంటూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చునే సీనియారిటీ ఇంకా రాలేదు కదా.
0: అమ్మా దెబ్బ పెట్టారే మొత్తానికి మాటలు నేర్చిన చిలకి.
1: అంతేకాదు పాఠాలు నేర్పే పులిని కూడాను.
0: అమ్మా అమ్మా మళ్ళీ ఇంకో దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాలక్షేపం చేస్తారా? నా దగ్గరుంచి హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఇదిగో ఈ ఫైల్స్ అన్ని చదివి నేను డ్రాఫ్ట్ రాసి పెట్టరా?
1: ఆ సంగతి తర్వాత. కానీ అంత దగ్గరగా నిలబడకపోతేను, చేతులకు వేళ్లు తగిలించకపోతేను మీరు మాట్లాడలేరా?
0: అదేంటండి సుగుడి గారు అలా అంటారు? నేనేదో మీకు దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే.
1: మిస్టర్ ఆనందరావు, నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. ప్రస్తుతానికి మీ సీట్లో కూర్చుని మీ పని చేసుకోండి. ఆ ఆనందరావుది అతిచనుమన్నమాట నీ లెక్క ప్రకారం. అయితే సత్యాంది సరసము అనురాగమా ఏమో నాకేం తెలుసు, కానీ అతని సాన్నిధ్యంలో ఒక హాయి, ఒక నిశ్చింత ఆనందం, ఈ భావాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. పిచ్చిదానా, అవే అనురాగ బీజాలు ఏమో అది నాకు తెలీదు. ఈ మగాళ్ళంతా ఇంతే, జన్మంతా అర్థం కారు, చచ్చినా నమ్మలేం. అవసరానికి లొంగినా పురుషాహంకారంతో ఎప్పుడు అణగదొక్కుతారో, ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు.
2: ఓహో అలాగే, మరి నీ పుట్టినరోజు నాడు జరిగిన సంగతి

0: హలో సుగుణాదేవి గారు. ఏమిటి ఇవాళ స్పెషల్గా మెరిసిపోతున్నారు? ఎక్కడ నందాల పోటీకి ఎడుతున్నారా లేక అప్సరసలతో తలబడబోతున్నారా?
1: అదేం లేదు, కానీ మీరేమిటి ఎదుటి వాళ్ళని పొగడ్డంలో పోటీ పడుతున్నారు?
0: బాగుందండి, అందమైన గులాబీని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా పొగడితేనా?
1: ఏది, ముళ్ళును కూడా లెక్క చేయకుండా
0: ముందు మీరు గులాబీని ఒప్పుకోండి. ముళ్ళు నేనవుతాను, ఒక్క మగయ్య కూడా మీ చారికి రాకుండా నేను చూసుకుంటాను.
1: ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా మాట్లాడతాడు. పువ్వు మీద వాలే పోతు తేనెటీగలాంటి ఆనందరావుకి ముళ్ళునై సంరక్షకుడుగా నిలుస్తానని ఈ సత్యానికి ఎంత తేడా.
0: ఏమండోయ్, ఏదో ఆలోచనలో పడిపోయారు, జవాబు ఇవ్వలేదు. ఇవాటి స్పెషాలిటీ ఏమిటో చెప్పనేలేదు.
1: చెప్పను, చెప్పాననుకోండి అయితే మీకు ఈవేళ ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వచ్చింది అని అడుగుతారు.
0: ఆహా, తెలిసిందిలేండి.
1: తెలిసిందిగా, ఇక ఊరుకోండి, ఏమీ అడగకుండా.
0: ఏమీ అడగకుండా ఎలా ఊరుకుంటానండి? వయసు అయితే అడగను కానీ పార్టీ అడగనా ఏమిటి?
2: ఏమిటర్రా పార్టీ పార్టీ అంటున్నారు, టీ పార్టీనా లేకపోతే మీరిద్దరూ ఒక పార్టీనా?
0: రండి మనోహర గారు, రండి, సమయానికి వచ్చారు. ఇవాళ ఈవిడ్ని వయసు అడగకూడని పండగ.
2: వయస్ అడగ, ఓహో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా.
0: అయ్యో అదేమిటండి బాబు, పార్టీ తీసుకోకుండానే బెస్ట్ విషెస్ చెప్తారు.
1: అవును సార్, మాతో పాటు మీరు కూడా రండి క్యాంటీన్కి.
2: ఓ యువజంట మధ్యన మన్మధుడు ఉండాల్సిందే కానీ కనబడకూడదు. మీరిద్దరూ వెళ్ళండి క్యాంటీన్కి, వెడుతూ వెడుతూ నా ఆశీస్సులను కూడా తీసుకెళ్ళండి. దర్శాల్ ప్రొసీ.
1: అప్పుడు మీ మధ్య మొలకెత్తింది అనురాగ బీజాలే. నువ్వు నన్ను మోసం చేయలేవు, నేను నువ్వు మోసం చేసుకోలేవు. ఇది మోసం కాదు, కేవలం అనుమానం. ఆచితూచి అడిగేసే ఆడపిల్ల ముందు జాగ్రత్త. సత్యం ఆకర్షణకు చిహ్నం కావచ్చు, కానీ అర్థం కాని వాళ్ళు, మనసుకు నచ్చని వాళ్ళు ఆఫీసులో బోలెడంతమంది ఉన్నారు. ఆనందరావు సంగతేగా నువ్వు చెప్పేది? ఒక్క ఆనందరావే కాదు, మా బాస్ మాత్రం ఆయన. ఆయనకే సమర్థుడు ఐశ్వర్యవంతుడు. అచ్చాలా, ఉన్న సమాజం పట్ల, కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత ఉన్నవాడైనా ఆ సంగతి ఆనాడే తేలిపోలా.

0: పిలుస్తుంటారు.
1: ఎవ్రీబడి గ్యాదర్ హియర్, కమాన్ అయితే కమ్ క్లోజ్ జస్ట్ అరౌండ్ మీ, వెరీ గుడ్.
2: ఏమిటి సార్ మన్మథరావు గారు, బాస్ ఏమిటి ఇంత ఆనంద మేఘాల మీద తేలిపోతున్నారు?
3: ఏముంది, ఆయనకి ఏదో కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది, లేదా ఏదో ఓ కొత్త ఇండస్ట్రీకి లైసెన్స్ శాంక్షన్ అయి ఉంటుంది.
1: లిజన్ ఎవ్రీబడి, యు ఆర్ గోయింగ్ టు గెట్ 1 month బోనస్.
2: బోనసా? బోనస్ ఎందుకండి?
0: మళ్ళీ నెంబర్ గానే తగిలిందేమో.
2: నెంబరా? నెంబర్ ఏమిటి? ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లాటరీ ఆటలాడతాడా?
0: నంబర్ తగలటం అంటే అది కాదు.
1: టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ బీయింగ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్, మై ఎయిత్ సన్. నాకు 8 మంది మగపిల్లలు.
2: అమ్మ బాబోయ్, మన బాస్కి 8 మంది పిల్లలా?
3: మరేమనుకున్నావు, ఆయనకి ఒక్కొక్క పిల్లాడు పుట్టినప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఇండస్ట్రీ పెడతాడు. ఇప్పుడు కూడా కావాలి.

0: Listen, everybody. You are going to get 1 month bonus.
1: Bonus? Bonus in the candy?
2: Mali number gana tagli nemo.
1: Number? Number empty? In the pet the industry list? Lottery art lartada.
2: Number tagal 20 atkadu.
0: Today, by the grace of God, I am being blessed with a baby boy, my eighth son. Naku yenimidi mandi maga pillalu.
1: Amma baboy, mana baski yenimidi mandi pillala.
3: Mari evan kuno. Ayaniki okoka pillaru puttinappudalla okoka kotta industry pedataru. Ippudu kuda kavalani chusko. Edo okati announce chestadu. Pandem.
0: Come on, all of you. Come on, I say. Have this feed package. Carry on.
3: Sir. ఇలా వరుసగా మగపిల్లని కనేసుకుంటూ పోతున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలని మీ ఉద్దేశం?
0: పోయే మన్మథం నీది మరీ పడాయి. రికార్డ్స్ ముఖ్యం కాదు మన్మథం, భగవంతుడు ఇస్తున్నాడు, మనం అంగీకరించడం అంతే. మధ్యలో మందే ఉందయ్యా.
3: ఏ వినయం, ఏ వినయం సార్! మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్.
0: నేర్చుకోండి, ముందు పిల్లల్ని కనటం నేర్చుకో. పేరుకి మన్మథరావే గానీ నీకు పిల్లలే లేరు. నన్ను చూడు, ఒక్కొక్క పిల్లల్ని కనగానే వాడి పేర ఒక కొత్త ఇండస్ట్రీ స్థాపిస్తున్నాను ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు అంతే, ఇప్పుడు పుట్టిన పిల్లాడి పేరు మీద ఇంకో జిల్లాలో బ్యాటరీల ఇండస్ట్రీ అనౌన్స్ చేస్తున్నాను.
3: చక్రవర్తుల సార్వభౌమారావు, చక్రవర్తుల సార్వభౌమారావు.
0: థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నా ఫిలాసఫీ ఒకటే, దరిద్రం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం. పిల్లలు, ఐశ్వర్యం ఈ రెండు కూడా భగవత్ ప్రసాదాలే. వాటిని పెంచుకుంటూ పోవడమే మానవ కర్తవ్యం.
1: అంటే ఏమిటి, అలా డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ పోతాడా?
2: సమర్థుడు ఏదైనా చేయగలడు. వినండి ఏం చెప్పబోతున్నాడు.
0: నా పేరే చక్రవర్తుల సార్వభౌమారావు. నా ఆశయం ఒకటే, నేను సార్థక నామధేయుణ్ణి కావాలని. ఒక్కొక్క పిల్లాడు పేరు మీద ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపిస్తూ పోతే ఇటు మన సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది, అటు మీలాంటి వాళ్ళకి బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి.
1: ఇదెక్కడ చూద్ది ఆర్గ్యుమెంట్?
2: పోనండి, అది మన మంచికేగా. మనకి మన పిల్లలకి తరతరాల ఉద్యోగాల గురించి వెతుక్కునే పనే ఉండదు.
0: నా మీద చూపించే ఈ భక్తి విశ్వాసాలే నా పిల్లల మీద కూడా చూపించి వారి పురోభివృద్ధికి, వారి వారి పేర్ల మీద నడిచే సంస్థల పురోభివృద్ధికి మీరంతా పాటుపడతారని ఆశిస్తున్నాను.
3: తప్పకుండా సార్.
0: ఈ శుభ సందర్భంలో ఇందాక అనౌన్స్ చేసినట్టు మీ అందరికీ ఒక నెల జీతం బోనస్ ప్రకటిస్తున్నాను. అందుకోండి, అనుభవించండి, ఆనందించండి. క్యారీ ఆన్.
3: హలో, ఎస్ ఉన్నారు? ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. సార్, మీకు ఫోన్ సార్.
0: హలో, ఓ డాక్టర్ గారా, ఏమిటి విశేషం? వాట్, ఓ మై గాడ్, వస్తున్నారు, బయసేస్తున్నారు.
1: ఏమిటి సార్?
2: మన్మథన్ గారు?
1: ఏమిటి సార్ మన్మథన్ గారు, ఏమైంది?
3: కామ్రేడ్స్, ఒక బ్యాడ్ న్యూస్. మన బాస్ భార్య గారు కొద్ది నిమిషాల క్రితమే కన్నుమూశారు.

0: ఏంటి ఇక్కడ మా నాన్నగారు ఎక్కడుంటారు?
1: ఎవరు పాప నువ్వు? ఎవరు మీ నాన్నగారు?
0: హెడ్ క్లర్క్ అండి, కుటుంబరావు గారు.
1: ఓ అదిగోనమ్మా, అక్కడ ఉంటారు. చూసావా, అదిగో ఆ ఫ్యాన్ కింద.
0: అమ్మా అదిగోనే, నాన్న అక్కడ ఉన్నాడే. నాన్న, అమ్మ వచ్చింది నీకోసం.
2: ఎవడా నీకు నాన్న? పాడు ముఖమా.
1: అదేమిటండి పిల్లదాన్ని కసురుకుంటారు? వారం రోజుల ఇంటి మొహం చూసి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లల ఆకలితో నకనకలాడుతున్నారు, మీ గురించి బెంగపడుతున్నారండి. రోజు ఆఫీస్కి వచ్చి తిరిగిపోతున్నాను, ఇంటికి రాక ఆఫీస్కి రాక ఎక్కడ తిరుగుతున్నారండి?
2: నా ఇష్టం, నాకు సుఖం దొరికే చోట తిరుగుతానా? నీకెందుకే ఆడపిల్లల కోడి పెట్ట? ఇంటికి రావాలి, ఇంటికి వస్తే సుఖమేముంది? పేరుకు సంతాన లక్ష్మి, ఒక్క మగనలు సనలేదు కడుపున. చచ్చే నా బతుకంతా నరకం చేశాం, ఇంటికి వస్తే ఏముంది? అన్ని మీ ఆడవగాలి. పైగా అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కు తింటారు. నేను ఎందుకు రావాలి? ఇంటికి నేను రాను.
1: అదేమిటండి, మీరే ఇంటికి రాకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేమేమైపోతాం చెప్పండి? మీకు ఇష్టం లేకపోతే, మీరు పోషించదలుచుకోకపోతే మాకింత విషయం ఇచ్చి చంపండి. ఆ తర్వాత హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. మగ పిల్లవాడు పుట్టకపోవడం నా తప్ప, దేవుడి కొనే పాపానికి నన్ను నా సంసారాన్ని ఎండగట్టారా? ఏమండి ఏమండి, చూడండి ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని ఒక్కళ్ళు చెప్పలేరా?
2: చెప్పరు, చెప్పినా నేను విన్నా.
0: ఇంట్లోనే కాక ఆఫీస్ లో అందరి ముందు కూడా కొడుతున్నావా అమ్మని? నువ్వు మంచి నాన్నవి కాదు.
2: అవునా? నేను మంచి నాన్న కాదు, మీరు మంచి పిల్లలు కాదు. ఇది మంచి పిల్లం కాదో కాదే, లేకపోతే ఇంట్లో నార్మల్స్ పడుండక ఆఫీస్కి వచ్చి అల్లరి పెడతారా? నిన్న
0: అమ్మ చూడే, నాన్న కొడుతున్నాడే.
1: ఎందుకండి ఆ పిల్లదాన్ని కొడతారా అలాగా? ఏమండి ఎందుకండి మమ్మల్ని హింసిస్తారు? మీకేం ఆనందం అండి?
2: ఇంట్లో వంశోద్ధారకులు లేకుండా మీరందరూ నన్ను కాల్చికి తింటల్లా, అటువంటి ఆనందమేది?
3: మిస్టర్ కుటుంబరావు, ఆఫీస్ లో ఏం చేసి నాటకం? తాగుచ్చావు ఆఫీస్కి? హౌ డేర్ యూ! ఎడవకు పాప, ఏం జరిగింది?
0: మా నాన్న ఎప్పుడు సరిగ్గా ఇంటికి రాదండి, వచ్చిన తాగొచ్చి మా అమ్మని మిమ్మల్ని కొడతాడండి.
1: సంతాన లక్ష్మణి పేరు పెట్టుకుని ఒక్క మగ నష్టన ఇవ్వలేదని ఎప్పుడు సాధిస్తూ హింసిస్తూ ఉంటారండి. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారట. మా కడుపుకి ఎప్పుడూ సరిగ్గా ఇంత అన్నం పెట్టిన పాపాన పోలేదండి. ఇంట్లో మూడు నెలల పసిగుడ్డు జ్వరంతో ఒళ్ళెరకుండా పడి ఉందండి. మొన్న ఆఫీసులో బోనస్ ఇచ్చారట, అప్పటి నుంచి ఇంటి మొహం చూడటం లేదండి. ధర్మ ప్రభులు, మీరే న్యాయం చెయ్యండి.
3: చూడు మన్మథం, ముందే మీకు 1,000 రూపాయలు ఇచ్చి పంపించు.
4: ఎస్ సార్.
3: ఇక నుంచి ఈ కుటుంబరావు జీతం ఇతని చేత సంతకం పెట్టించుకొని ఆవిడ చేతికి.
4: అలాగే సార్.
3: చూడమ్మా, ఇతను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాతో చెప్పు, నే చూసుకుంటాను.
1: ఆడదాన్ని అయ్యుండి, ఇలా బరి తెగించి ఆఫీస్కి వచ్చి మీకు ఇబ్బంది కలిగించినందుకు నాకు క్షమించండి సార్.
0: నన్ను కూడానండి.
3: బలేదానివి పాప, పెద్దల కళ్ళు తెరిపించిన పెద్దదానివి. మీ జీవిత సమస్య మూలాన నాలో కొత్త ఆలోచనలు రేగే అవకాశం ఇచ్చావు. మై స్వీట్ కిసెస్ టు యూ. వెళ్ళిరా అమ్మా.
0: థ్యాంక్ యూ.

0: పిచ్చి సుగుణ, బెదిరిపోయావు కదూ ఆనాటి సంఘటనకి. బెదురా, ఆ చేదు సంఘటన ఈనాటికి మింగుడు పడకుంటేను. డబ్బుంది కదా అని పిల్లల్ని కంటూ పోవడమేనా? దానికి అంతమంటూ లేదా? పైగా సత్యం ఆయన నైజానికి వంతపాటమా? సమర్థుడట సమర్థుడు, సమర్థుడు ఏం చేసినా చెల్లుతుందట. ఆ లెక్కన కుటుంబరావు ఏం సమర్థుడని అలా ప్రవర్తిస్తున్నాడు? చిచ్చి, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరమెత్తుతుంది. నువ్వనేది హిట్లర్కు కుటుంబరావు గురించేనా?
1: అవును.
0: పాపం ఆ వెర్రి ఇల్లాలని తలుచుకుంటేనే జాలేస్తుంది.

0: తెల్లవారితే వనభోజనాలు పిక్నిక్. సత్యం నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని అడిగేస్తాడు. అప్పుడు నేనేం జవాబు చెప్పేది?
1: నీ మనసులో మాటే చెప్పు. సత్యం అంటే నీకు ఇష్టమేగా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావుగా.
0: ప్రేమ ప్రస్తుతానికి ప్రవర్తన నచ్చింది. మన్మథం గారి ప్రోత్సాహంతో కొంత ధైర్యం వచ్చింది. అంతమాత్రాన్నే ప్రేమదంటా అన్న ముద్ర వేయించుకుని భవిష్యత్తులోకి గుడ్డిగా దూసుకుపోవాలా? ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు వీటన్నిటి గురించి వివరంగా చర్చించుకోకుండానే కేవలం కంటికి నచ్చినంత మాత్రాన కళ్యాణ మండపం ఎక్కేసే అంత చిన్న వయసులో ఉన్నామా?
1: ఏమోనమ్మా, నువ్వు నాకే అర్థం కావడం లేదంటే నీ మనస్సు నీకే తెలియదన్నమాట. నాకెందుకు వచ్చిన గొడవ? నీ బుద్ధి నువ్వు నమ్ముకో. నేను విశ్రమిస్తాను.

0: కమాన్ కమాన్ కొలీగ్స్, అందరూ దిగండియా, దిగండి
1: దిగండి. సుగుణ గారు, ఏది మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను.
2: నో థ్యాంక్స్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
3: ఇవ్వమ్మాయ్, కుర్రాళ్ళ ఉత్సాహం మీద సన్నీళ్లు చల్లితే ప్రేమ కథలు ముందుకెళ్ళవు.
2: ఊరుకోండి మన్మథం గారు, మీరు మరీ నువ్వు

0: రండి సుగుణ గారు. అలా అదిగో ఆ దూరంగా కనపడుతున్న జలపాతం దగ్గరికి షికారుగా వెళ్ళొద్దాం.
1: వెళ్ళిరన్నమ్మాయి, భావాలు తేలికపడి మనసును మరికొంచెం దగ్గరగా వచ్చు. వెళ్ళిరండి.

0: రండి కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడ ఈ పొదల మాటను సెటిల్ అవుదాం.
1: తొందరగా తీవయ్యా బాటలు. బస్సు ఎక్కినప్పటి నుంచి నోరూరుతోంది అప్పా, అందులోనూ విదేశీ సరుకన్నావు.
0: సీలు తీసేంతవరకు, సీలు తీస్తే అంత అఫెన్సే.
1: కానీ అఫెన్సే కానీ. ఓహో ఓహో, వాసన తగులుతుంటేనే కిక్కు నషాలానికి ఎక్కుతుందయ్యా.
0: కానీయండి మరి.
2: ఈ మాట్లాడడానికేనే ఇంత దూరం తీసుకొచ్చింది.
3: నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ఈ మాట అడగడానికి ఎన్నాళ్ళుగా ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందో తెలిసేందుకు ఇవాళ ఎలాగైనా సరే అడిగేయాలనుకున్నాను, అడిగేశాను. రాత్రంతా నిద్రపట్టలేదు తెలుసా?
2: నిద్రపట్టండి, మీ ఒక్కరికేనే ఉంది.
3: ఓహో, అయితే మీ కూడా అన్నమాట అమ్మ ప్రేమ దొంగ.
4: కుటుంబం గారు, అదో ఆ జలపాతం దగ్గర ఆ చెట్టు కింద ఆ జంట ఎవరో గమనించారా?
5: ఇంకెవరు, మన ఆఫీసు ప్రేమ పక్షులు అక్కడికి వెళ్ళి కువకువలాడుకుంటున్నట్టున్నాయి.
4: పిట్ట ఓ పక్క పిచ్చెక్కిస్తూనే వాడి ముందు నన్ను తక్కువ చేసి చూస్తూ కసిపెచ్చుతుంది.
5: ఓ పట్టుబట్టి ఆ పిట్ట మీద కసిని మసి చేస్తే పాలా, కానీ ఆనందో బ్రహ్మ.
4: నేను అదే అనుకుంటున్నాను. ఎదురుగా చక్కని అఫెన్స్ చొక్క పదటి గురారావు చూపు చూద్దాం.
5: మరే వాడు ఎక్కువేమిటో మన తక్కువేమిటో చూద్దాం.

0: స్టాప్ స్టాప్, అంతటితో ఆగండి మహాశయ. ప్రేమ జపం, పెళ్లి మంత్రం, వీటితోనే జీవితం సరిపోదు. ఇంకా మాట్లాడుకోవలసినవి బోలెడున్నాయి.
1: అమ్మో చచ్చం, ఇంకా బోలెడున్నాయా? ఇవేం ట్రంక్ రోడ్డు మీద మైలురాళ్ళ బోలెడుండడానికి? ఇద్దరం ఒకరికొకరు నచ్చాం కదా.
0: నచ్చితే చాలా. ఇద్దరము ఒకటయ్యాక భవిష్యత్ జీవితాన్ని ఎలా గడపాలి అన్నది ముందుగానే చర్చించుకోవద్దా?
2: హలో మై డియర్ లవ్ బర్డ్స్, హౌ ఆర్ యు? సత్యమా సార్, కొంచెం అసింత జరుగు. మీ ప్రేమ సింహాసనం మీద కాస్త మాకు కూడా చోటు ఇవ్వండి సార్.
1: రాస్కెల్స్, ఏం కూశారు? ఇవాళ మీ అంతు చూస్తాను. ఆఫీసులో మా మీద గుసగుసలు రేపింది చాలక, ఇప్పుడు మీద చేయడానికి వస్తారా?
2: పక్కదమ్మగా, ఆ అమ్మాయి అమ్మాయితో నన్ను మాట్లాడాలా?
3: మిస్టర్ ఆనందం, మిస్టర్ కుటుంబరావు, స్టాప్ ఇట్! వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీరు చదువుకున్న ఉద్యోగస్తుల అనాగరికి అడుగు మనుషులా? అరే చూడు మన్మథం, దే ఆర్ ఇన్ ఎ డ్రింకింగ్ స్టేట్. ఛీ, ఇటువంటి వాళ్ళక నేను ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది.
1: అందరూ అటువంటి వాళ్లే కాదు బాస్. సత్యం, సుగుణ లాంటి ఉత్తమాశయాలు, సత్ప్రవర్తన కలవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రేమించుకుని ఒకటెవరం చూడలేకే వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
3: ఏమిటి, మన సంస్థలో ప్రేమ ఆదర్శ వివాహాలు కూడానా?
0: ప్రేమలు లేవు, ఆదర్శాలు లేవు. నన్ను వదిలేయండి, నన్ను వెనక్కు పంపించేయండి. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. మీలో ఏ ఒక్కరికి సరైన అవగాహన బాధ్యత లేదు జీవితం అంటే. ఐశ్వర్యం ఉంది కదా అని మగపిల్లలకనే చక్రవర్తి గారు, మగపిల్లడు కోసం ఆడపిల్లని కంటూ పోయే కుటుంబరావు గారు, ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ఆనందరావు గారు, మీ మధ్య ఏ ఆడపిల్లైనా ప్రేమకి పెళ్లికి ఎందుకు సాహసిస్తుంది? స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని పట్టించుకునేవారు మీలో ఒక్కరన్నా ఉన్నారా?
3: నన్ను క్షమించమ్మా సుగుణ, మొన్న నా భార్య పోయినప్పటి నుంచి నా మనసులో రగిలే ఆవేదనని నీ ఉద్రేకం బద్దలు కొట్టింది. ధనవంతుణ్ణి అన్న అహంతో సామాజిక బాధ్యతని, నా భార్య ఆరోగ్యాన్ని పట్టించుకుని నాకు ఆమె మరణంతో కళ్ళు తెరుచుకున్నాయి.
0: మరణించా కళ్ళు తెరుచుకుంటే ఏం లాభం అండి?
3: లాభం సంగతి కాదమ్మా, నేను ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాను. ఈ సంఘటన మూలాన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మారిన మనిషిగా మీ వివాహం నా చేతుల మీదుగా చేయనివ్వండి.
0: లాభం లేదండి, మా చర్చలు ఇంకా వివాహం వరకు చేరుకోలేదు. నేను నిన్నటి మహిళని కాదు, నేటి మహిళని కాదు, రేపటి మహిళని. సత్యంగారితో వివాహానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆయన మీ అందరి ముందు నాకు హామీ ఇవ్వాలి.
1: ఏమిటమ్మా అది?
0: మాకు ఒకే ఒక సంతానం ఉండాలి, ఆ తర్వాత బంద్. ఆ బిడ్డ మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఒక్కరే. ఆ హామీ ఇవ్వకపోతే ఎవరితో వారిది.
1: సార్, ఆవిడ మాటే నా మాట. ఆవిడ కండిషన్కి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మేమొకటే, మాకొకరే.
3: చూశావుటమ్మా, కుర్రాన్ని అనవసరంగా బెదగొట్టేశావు. నీ అడుగుజాడల్లో నడిచే భర్త లభించడం ఎంత అదృష్టం. ఈ శుభ సందర్భంలో, ఈ సంతోష సమయంలో మరొక చిన్న అనౌన్స్మెంట్. నేను నా పిల్లల మీద, సామ్రాజ్య విస్తరణ మీద మమకారం చంపుకుని మన సంస్థల్లో పనిచేసే జంటల్లో ఒకే సంతానంతో ఫుల్ స్టాప్ పెట్టే వారికి వాటా ఇవ్వదలుచుకున్నాను. ఇవాటి నుంచి ఈ సంస్థలు నా వ్యక్తిగత ఆస్తి కాదు, శ్రమించే చిన్న సంసారాల వాళ్ళందరిదీను. సత్యం, సుగుణలు, వారి ఆశలు, ఆశయాలు.
4: మీరింతవరకు రేపటి కోసం నాటికి విన్నారు. రచన శ్రీ పిష్పాటి ఉమామహేశ్వరం. ఇందులో శ్రీమతి బుర్రా విజయదుర్గ, శ్రీమతి మందలపు ఇందిర, శ్రీ ఏవిఎస్ పిష్పాటి వెంకటేశ్వరరావు, జిఎస్ కుమార్, గేదెల రామారావు, చిరంజీవి లక్ష్మి, శ్రీ ఎస్వి రావు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
5: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ ఎమ్మెల్ఎన్ రాజుగారు మృదంగం. కీరవాణి రాగం తానం, ఆనందపూర్ణ బోధోహం, శివోహం, సచ్చిదానంద అనే పల్లవి. మిశ్ర త్రిపుట తాళం, పల్లవి ప్రారంభం సమం నుండి రెండు అక్షరాలు వదలి.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిన్ను చూడాలని చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన విఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు విన్న ఆ పాట మురారి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం మణిశర్మ. ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా విందాం ఇష్క్ చిత్రం కోసం హరిహరన్ సైంధవి పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. రేపటి ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ